ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ 12వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.14 శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ప్రతి వనము ప్రతి నదము. పురిపండ అప్పస్వామి గారి సాహిత్యం బృందగానం వింటారు. తిరుపతి రామన్ సూరి గారి సంగీత నిర్దేశకత్వంలో.

0: 60. In women's cricket, India will face defending champion Sri Lanka in the summit clash of T20 Asia Cup in Dubai tomorrow. Sri Lanka stormed into the final last night, defeating Pakistan by 4 wickets. Chasing a target of 131, Sri Lanka overhauled the score in 18.4 overs, posting 134 runs for the loss of 6 wickets. In hockey, Indian women's team will take on South Korea in the first semi-final of Junior Asia Cup at Moki in China this morning. The match is scheduled to begin at 9:15 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: Akashavani Vishakhapatnam Kendram. భక్తిరంజని శ్రీ వెంకటేశ్వర గద్యం కీర్తనలు వింటారు.
2: శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలాఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచల సింహాచలాది శిఖరిమాలాకులస్య నాథముఖబోధనిధి వీధి గుణరసాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగశృంగ గళద్గగన గంగా సమాలింగితస్య సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రయ సురధామాలయ వన రామాయత వన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానంతార్యాహార్య ప్రశ్రవణ భారాపూర విభ్రమద సలిల భరభరిత మహాతటాక మండితస్య కలికర్దమలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమమునిగణ నిషివ్యమాణ ప్రత్యక్షీభవన్ నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారి సేవక జరాధిపీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర పరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమార తారక సమాపనోదయమానసాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య ధరణితలగత సకల హత కలిల శుభ సలిలగత బహుళ వివిధమలహతి చతుర విలోకన మాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహు సంకట నరకావట పత దుష్కట కలి కంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాకృత కమలార్చిత శుభమజ్జన జల సజ్జన భరిత నిజ దురిత హతి నిరత జన సతత నిరస్త నిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూరిమంజమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖర శేఖర మహాకల్పశాఖీ కర్వీభవదతి గర్వీకృత గురుమిర్వీషగిరిముఖోర్వీధరద కులర్వీకరదయతోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృత చననవఘన గర్వచరణ నిపుణ తను కిరణమశృణిత గిర శిఖర శేఖర తరుని కిరతిమిరహ వాణీపతి శర్వాణీ దయితేంద్రాణీశ్వర ముఖవాణీ యోరసవేణీ నిభశుభవాణీ సుతమహిమాణీ యస్తకోటీర భవదఖిల భువన భవన.

అధిక గుణరామానుజ కృతధామా కర కర ధామారిదరలలామాచ్చ కనక ధామాయత నిజ రామాలయ నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధర కాలాంబుదమాలా నిభ నీలాల కబాలవృత బాలాబ్జ సలీలామల ఫాలంక సమాలంకృత ధారాధ్వయావధీరణ ధీర లలిత తర విశద తర ఘనసారమయోర్ధ్వపుండ్ర రేఖాద్వయ రుచిర సుఖ విశ్వరదళి భస్వర కమలోదర గతమేదుర.

ప్రణవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర లలితోదర తదాలంబజం భరిపు మణిస్తంభ గంభీరమరంభస్తంభన సముజృంభమాణ పీవరోరుయుగళ తదాలంబ పృథు కదలీ ముకుళ మదహరణ జఘా జంఘ యుగళ నవ్యదళ భవ్య కలపీతమల శోణిమల సంమృదుల సత్కిసలయామ్రజల జలకారి బల శోణతలపత్ కమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాదిష్ఠితాంగుళి గాఢ నిపీడిత పద్మాసన చానుతలావతిలంబ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పక శాఖా విభ్రమదాయి మృణాళలతాయక సముజ్వలతర కనకవలయ వల్లితైకతర బాహుదండయుగళ యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళ అభినవచాణ సముత్తేజిత మహామహానిలఖండమదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సారగ్రామ పరంపరాగుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్షస్థల గంగాఝర తుంగకృతి భృంగావళి భంగావహ సౌధావళి బాధాపహ ధారా నిభహారావళి దూరాహతగేహాంతర మోహావహ మహిమమ శృణిత మహీతిమిరహ బింగాకృతి భృంగారు నిభంగార దళంగామల నిష్కాసిత దుష్కార్య ఘనిష్కావళి దీప ప్రభనీ పచ్చ వితాపప్రద కనకమాలికాపి సంగీత సర్వాంగ నవదళిత దశవలిత మృదులలిత కమల తతి మద విహృతి చతురతర పృథులతర సరసతర కనక సరమయ రుచిర కంఠికా కమనీయ కంఠ వాతాశనాధిపతి శయన కమల పరిచరణ రతి సమీహితాఖిల ఫణధర తతిమతికర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగావగమిత శయన భూతాహి రాజా జాతాతిశయ రవికోటీ పరిపాటీ ధరకోటీ కితవాటీ రసధాటీ ధరమణిగణ కిరణ విసరణ సతత విధుతతిమిర మోహగర్భగేహ అపరిమిత వివిధ భువన భరితాఖండ బ్రహ్మాండ మండలపి చండిల ఆర్య ధుర్యానంతార్య పవిత్ర ఖనిత్ర పాత పాత్రీకృత నిజ చుంబిత గత వ్రణకిణ విభూషణ వహన సూచిత శ్రిత జనవత్సలతాదిక శయన మడ్డుండిమ ఠమరు జర్జర కాహళి పటహావళి మృదుమర్దశాలి మృదంగ దుంధుభి ఠక్కికాముఖ హృజవాజ్జగ మధుర మంగళనాద మేధుర విశ్రుమర సరసగానర సరుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతత తట పద్మాలయా పద పద్మరేణు సంచిత వక్షస్తటపటవాస శ్రీనివాస సుప్రసన్నో విజయత నాట ఆరభి భూపాళ బిలహరి మాయా మాడవ గౌళ అసావేరి సావేరి శుద్ధ సావేరి దేవగాంధారి ధన్యాసి బేగడ హిందుస్థానీ తోడి నాటకురుంజి శ్రీరాగ శహన అఠాణ సారంగి దర్బారు పంతువరాళి వరాళి కళ్యాణి యమునా కళ్యాణి హుసేని జంఝాళి కౌమారి కన్నడ ఖరహర ప్రియా కలహ

శంకరాభరణ మోహన రేగుప్తి సౌరాష్ట్రి నీలాంబరి గుణక్రియ మేఘగర్జని హంసధ్వని శోకవరాళి మధ్యమావతి ఝంఝూటి సురటి ద్విజావంతి మలమలయాంబరి కాఫీ పరశుధనాసరి దేశిక తోడి ఆహిరి వసంత గౌళి పంతు కేదార గౌళి కనకాంగి రత్నాంగి గానమూర్తి వనస్పతి వాచస్పతి దానవతి మానరూపి సేనాపతి హనుమత్తోడి దీనులౌ నాటక ప్రియ కోకిల ప్రియ.

0: నాయక ప్రియ వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబారి ఝంకార ధ్వని నట భైరవి గీర్వాణి హరికాంభోజి ధీర శంకరాభరణ నాగానందిని యాగ ప్రియ విశ్రుమర సరసగానరసేత్యాది సంతత సంతత్యమాన నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయవాస సతతత పద్మాలయా పద పద్మరేణు సంచిత వక్షస్తట పటవాస శ్రీ శ్రీనివాస సుప్రసన్నో విజయతాం శ్రీ అలమేల్మంగా సహిత శ్రీ శ్రీనివాస స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా పనస పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుల మందార హింతాలాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచ అశోక మధుక అమలక హిందుక రాగకేత కన్య పూర్ణకుంద పూర్ణ గంధరస కందవన వంజుళ ఖర్జూర సాల గోవిదార హింతాల వికట వైకస వరుణ తరుణ ఘమరణ విచుళంక అశ్వత్థ యక్ష వసుధ వర్ముధ మంత్రిణీ తింత్రిణీ బోధన్యగ్రోధ ఘటపట విటల జంబూ మాతల్లి వసతి వాసతి జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందేహ తమాలమాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్ర నానాజాచ్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ పద్మనాగేంద్ర ప్రవాళ మౌక్తిక స్ఫటిక హేమరత్న ఖచిత దగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మర్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్య గీత తాళవాద్య కుంభవాద్య పంచముఖ వాద్య ఆహామీమారన్నటీ వాద్య కిటికుంతల వాద్య మరటీ చౌందౌ వాద్య తమిళ వితాళ వాద్య దక్కరాగ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ వాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహ కాంశవాద్య భరతనాట్యాలంకార కిన్నర కింపురుష రుద్రవీణ ముఖవీణ వాయువీణ తుంబుర వీణ గాంధర్వ నారద వీణ స్వరమండల రావణహస్త వీణ హస్తక్రియాలంక్రియాలంకృతానేక వివిధ వాద్య వాపీ కూప తటాకాది గంగా యమునా రేవా తరుణా శోణ నదీ సువర్ణముఖి వేగవతి వేత్రవతి క్షీరవతి బాహునదీ గరుడ నదీ కావేరీ తామ్రపర్ణి ప్రముఖా మహాపుణ్యనద్య సకల తీర్థైస్ సహాభకూలాంగత నదీ ప్రవాహ ఋగ్యజుస్సామాధర్వణ వేద శాస్త్రేతిహాస పురాణ సకల విద్యాఘోష భానుకోటి ప్రకాశ చంద్రకోటి సమాన నిత్య కళ్యాణ పరంపరోత్తరాభివృద్ధి భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతు.
1: శ్రీ వెంకటేశ్వర గద్య విన్నారు. కీర్తనలు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ.
1: సర్వప్రాణికోటికి ప్రకృతియే ప్రథమ విద్యాలయం. అందరికీ ప్రకృతి విజ్ఞానవాహినిగా ఉన్నది. ప్రకృతిలోని పంచభూతాలు కలిసే ఉన్నాయి. వాటిలో పృథివి గంధాన్ని, వాయువు నాదాన్ని, జలం ప్రాణులకు జీవనాధారంగాను, అగ్ని ఊర్ధ్వంగా ప్రయాణిస్తుంది, జఠరాగ్ని రూపంగా ఉంటుంది, మన ఔన్నత్యానికి ప్రతీక. ఆకాశతత్వం శబ్దాన్ని సూచిస్తున్నాయి. ధర్మకార్యాలను ఆచరించాలి అంటే దేహం దృఢత్వాన్ని కలిగి పుష్టిగా, ఆరోగ్యంగా, తేజోవంతంగా ఉండాలి. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని అన్నారు. అర్షడ్వర్గాలను దూరం చేసుకున్నప్పుడే ధర్మం మనకి దగ్గరవుతుంది. ఆ ధర్మానికి ప్రభువును, దైవాన్ని ఆశ్రయించాలి. అందుకే ధర్మస్య ప్రభురచ్యుత అన్నారు విష్ణు సహస్రనామంలో. కృష్ణం వందే జగద్గురుం అని అన్నారు. దైవీ సంపద కలిగి ఉంటే ఎంత క్లిష్టతమమైన కార్యాన్నైనా త్రుటిలో చేయగలుగుతాము. దైవబలం లేకుంటే దేనిని సాధించలేము. అందుకే మానవులందరూ వారి వారి కులమతాలను అనుసరించి వారి వారి ఇష్టదైవాలను ప్రార్థిస్తూ వారి కృపకు పాత్రులు కావాలి. ప్రశాంత జీవనమును గడపాలి. ఏదైనా వారి మనస్సుపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో అని అన్నారు యోగులు. తనను ఆశ్రయించిన వారి యోగక్షేమములను తానే చూసుకుంటానన్నారు కృష్ణప్రసన్నుడు గీతలో. మానవులు లోకులందరినీ తమవారిగా భావించి ప్రేమగా చూసుకొనుటయే శ్లాఘింపబడినది. అందుకే ఐఎం

లోకం అని అన్నారు. ప్రపంచంలో ఉండే మానవజాతిని, జంతు వృక్ష సంతతిని, పశుపక్ష్యాదులన్నింటినీ, అందరినీ కూడా సమభావనతో చూసిన వారికి ప్రపంచమంతా ఒకే కుటుంబంలా గోచరిస్తుంది. అందుకే గీతలో కూడా పండితాః సమదర్శినః అని అన్నారు. పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం.

పరోపకారం చేసి ఎదుటివారిని ఆనందింపచేస్తే పుణ్యసంపద ప్రాప్తిస్తుంది. పరులకి అపకారం చేసి వారిని బాధ పెడితే పాపకార్యమవుతుంది అని భావం. ప్రకృతిలోని వృక్షాలు, నదులు, గోవులు అన్నీ కూడా మానవుని కోసమే వాటి సంపదను త్యాగం చేస్తున్నాయి.

0: ఇవన్నీ పరోపకారాన్ని మనకు నేర్పిస్తున్నాయి. అందువలన ప్రతివారు ఉపకారశీలురై జీవనమును సాగిస్తూ దైవాన్ని ఆశ్రయించి ఆయన ప్రేమను చూరగొనాలి. భగవంతుడే సత్యం, ఆయనే సర్వం, భగవద్ అనుభూతియే మన జీవిత లక్ష్యం. ప్రేమ ద్వారా భగవంతునితో ఐక్యమగుటయే మన జీవిత గమ్యంగా మారాలి. త్యాగజీవనమే ప్రేమ మార్గం, అదే మనకి సురక్షిత మార్గం, సుగమమైన మార్గము కూడా కాగలదు. అందరము ఐకమత్యమే మహాబలం అంటాం కదా. ఈ దారిలో భేదభావాలనే కఠినమైన రాళ్లు తగలవు, అజ్ఞాన కంటకాలు గుచ్చుకోవు. ఈ బాటలో నడిచి చూసి చూసి నడిస్తే నడతయే నాణ్యతను కల్పిస్తుంది, అదే నవ్యతను అలవరుస్తుంది. మానవుని సమస్తమైన సమస్యలను, దుఃఖమును దూరం చేసి సుఖశాంతులను, రక్షణను అందించేది భగవంతుని నామమొక్కటే. నామమే మనకి సంపద. మనం మనసులోని ఊహించుకుంటున్న దైవరూపమే మన జీవన తరుణోపాయం. అందుకే దైవనామాన్ని చింతన చేస్తూ ఉండాలి ఎల్లవేళలా. నామమే నావగా మారి ఈ దుర్భరమైన సంసార సాగరాన్ని సులభంగా దాటించగల సాధనము. స్వస్తి.
1: చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి ఎ. కామేశ్వరమ్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులలో నేల ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం ఎలా? ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
1: మన నేలల్ని మనం సంరక్షించుకోవాలి అంటే అవి ఆరోగ్యంగా ఉండాలి. మనకే కాదు, మన తర్వాత తరానికి కూడా అవి బోబెట్టాలి అంటే వాటిని ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. మరి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నేలలు ఒకటే రకంగా ఉంటాయా? ఉండవు. అసలు మన ప్రాంతంలోనే, మన ఊర్లోనే, మన పొలంలోనే రకరకాల నేలలు ఉంటాయి. అందుకే మనకి కాస్త ఈ నేలల మీద అవగాహన ఉండటం చాలా చాలా అవసరం. అది ఏ రకం నేల, దాని గుణగణాలు ఏమిటి, అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏమిటి, మనము ఆ నేలల్లో సాగు చేసేటువంటి విధానాలు ఏమిటి, అలాగే మనము ఆ నేలల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు కాస్త అవగాహన ఉంటే మన నేలల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవటానికి సులువు అవుతుంది. మనకి ఒకటే రకమైన నేలలు ఉండవు కాబట్టి వాటిలో కొన్ని క్షారత్వం ఉన్నవి ఉంటాయి, కొన్ని ఆమ్లత్వం ఉన్నవి ఉంటాయి, అలాగే కొన్నిటిలో గట్టి పొరలున్నవి ఉంటాయి, అలాగే కొన్ని చిత్తడి నేలలు ఉంటాయి. అంతేకాకుండా ఇతర రకాలైనటువంటి సమస్యలు కూడా కొన్ని నేలల్లో ఉంటాయి. బంక ఎక్కువ శాతం ఉండి నీరు నిలబడేటివి ఉంటాయి, ఇసుక ఎక్కువగా ఉండి నీరన్నీ కింద పొరల్లోకి వెళ్ళేవి ఉంటాయి. ఏదేమైనా దేవుడు మనకి ఇచ్చినటువంటి నేల అది, ఆ నేలను మనం సంరక్షించుకోవాలి. మనము ఉన్నటువంటి నేలను సరిగ్గా సంరక్షించుకోకపోతే గాలికి వానకి వీటికి పైన ఉన్నటువంటి మట్టి పొర కూడా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతే మనకి కానీ మన తర్వాత తరాలకు కానీ భూపెట్టేటువంటి అతి అద్భుతమైనటువంటి ఈ మట్టిని మనం కోల్పోతాం. అందుకే మనం మన నేలను సంరక్షించుకోవాలంటే నేలలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటం ఒకటి, నేల భౌతిక గుణాలని పరిరక్షించుకోవటం ఒకటి, ఒకవేళ బాగలేకపోతే మెరుగుపరుచుకోవటం ఒకటి, ఇవన్నీ కూడా చేయాలి. సాధారణంగా ఉండేటువంటి భౌతికపరమైనటువంటి లక్షణాలు పరీక్ష చేయటం కోసమే మనకు

0: మట్టి పరీక్ష పెట్టారు. దానిలో కొన్ని విషయాలు మనకి ఈ ఆరోగ్యం సంబంధించి తెలుస్తాయి, కానీ వాటిల్లోనే అన్నీ తెలుస్తాయి అనుకోకూడదు. ఇంకా కొన్ని రకాలైనటువంటి విషయాలు పరీక్షల్లో తేలకపోయినా, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పరీక్షల్లో, సాధారణంగా చేసేటువంటి పరీక్షల్లో తేలకపోయినా, కొన్ని రకాల మంచి సేద్య పద్ధతులు కనుక మనం పాటిస్తే నేలలో ఆరోగ్యం పెరుగుతుంది. ఉదాహరణకి మనము నేలకి సరైనటువంటి మోతాదులో సేంద్రీయ పదార్థాన్ని కలపగలిగితే, ఏదో ఒక రూపంలో, గెత్తం రూపంలో కానీ, కోడిపెంట రూపంలో కానీ, లేకపోతే పచ్చి ఆకు కానీ, పచ్చి రొట్ట కానీ, ఏదో ఒక రూపంలో మనం సాధ్యమైనంత వరకు కలకపోతే నేల గుణం మెరుగుపడదు. ఎప్పుడైతే అవసరమైన మోతాదులో ఏదో ఒకటి మనం ఇవ్వగలుగుతామో, నేలలో గుల్లబారటం కానీ, నేల లోపల జీవిస్తున్నటువంటి అనేక లక్షల కోట్ల సూక్ష్మజీవులు సజావుగా బ్రతకటం కానీ, అవి చేసేటువంటి జీవరసాయనిక చర్యలు బాగా జరగటం కానీ జరుగుతుంది. అప్పుడు నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనము ఖర్చు పెట్టి చేయాలంటే వీలయ్యే పనులు కాదన్నీ. కొంత మనము లోపల సహాయం చేసేటువంటి సూక్ష్మజీవులకి మనం కాస్త సహాయం చేస్తే చాలు. కాస్త సహాయం అంటే వాటికి కావాల్సినటువంటి ఆహారం, సేంద్రీయ పదార్థం ఏదో ఒక రూపంలో, అలాగే అవి బ్రతకటానికి అనువుగా సరిపోయేంత తడి. ఒకవేళ తడి ఇవ్వలేము అనేటువంటి ఆలోచన ఉంటే, మనకి నీళ్లు లేవు అనుకున్నటువంటి పరిస్థితి ఉంటే, ఉన్నటువంటి తడిని నేలలో కాస్తో కోస్తో వానల వల్ల వచ్చినటువంటి తడిని కానీ, బోర్లో నీళ్లు ఉన్నప్పుడు పెట్టినటువంటి తడి కానీ పోకుండా చూసుకోవటం. ముఖ్యంగా నేలపైన మనము రక్షక కవచం లాగా ఆచ్ఛాదన, అది సహజ పద్ధతుల్లో చేయొచ్చు, లేదంటే కృత్రిమ పద్ధతుల్లో కూడా ఈ మల్చింగ్ పట్టలు పలిచి కూడా మనం కొంత చేయొచ్చు. సహజ పద్ధతిలో చేయగలిగినట్లయితే లోపల మనకి ఈ సూక్ష్మజీవులు బాగా చల్లదనం, తేమ నిలబడటం, దానివలన అవి సంఖ్య పెంచుకోవటం, అలాగే నీరు బయటికి ఆవిరి కాకుండా మనకి సహాయపడటం, దానితో పాటుగా భవిష్యత్తులో నేలకు కావాల్సినటువంటి సేంద్రీయ పదార్థం కూడా ఈ సహజమైనటువంటి పంట వ్యర్థాలు కానీ, చెత్త చెదారం కానీ అంతా కూడా కుళ్ళిపోయి నేలకు మళ్ళీ సారం పెరగటం, దానివల్ల లోపల సూక్ష్మజీవులకు సహాయం కావటం, అలాగే మన పంటలకు కావాల్సినటువంటి ఈ సూక్ష్మ ధాతువులు కూడా ఈ సూక్ష్మజీవుల జీవరసాయనిక చర్యల వలన తయారు కావటం, ఇలా ఎన్నో మంచి పనులు జరుగుతాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి వాతావరణాన్ని బట్టి, మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మనం చేసేటువంటి సేద్య పద్ధతులను బట్టి, మనము మన నేలని ఏ విధంగా సంరక్షించుకోవాలి, దాంతోపాటుగా మనకున్నటువంటి నేల రకం ఏమిటి, ఆ నేల గుణాలు ఏమిటి, ఆ నేల కొట్టుకుపోకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ వాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన నేలను మనం కాపాడుకోవచ్చు, భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి నేలను మనం సంరక్షించవచ్చు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. అలాగే మనం వేసేటువంటి పంటలో పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందాలి అంటే, మనము పూర్తిగా రసాయనిక ఎరువుల మీద ఆధారపడి ఆ పని చేయలేము, అది మనం అర్థం చేసుకోవాలి. నేల ఆరోగ్యంగా ఉంటే సహజంగానే కొన్ని సూక్ష్మధాతువులన్నీ కూడా నేలలో సిద్ధమవుతాయి, అవి మొక్కలు తీసుకోవటం చాలా సులువు. అట్లా కాకుండా బయట నుంచి మనము ఎరువులతోటి ఈ సూక్ష్మధాతువులు అందించాలంటే సాధ్యం కాదు. ఇలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే మన నేల ఆరోగ్యాన్ని మనం అర్థం చేసుకున్నట్టు అవుతుంది, అలాగే కాపాడుకోవటానికి వీలవుతుంది కూడా.
1: వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు మరియు యానం ప్రాంత రైతులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి 2 రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పు ఉండదు. రైతులు వర్ష సూచనలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు, పంట కోతలు మరియు పంట సంరక్షణ చర్యలను తగిన జాగ్రత్తలతో చేపట్టాలని సూచించబడుతుంది. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇంతవరకు పొలం పనులు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేల ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం ఎలా అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒకటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో 2 విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం మళ్లీ మళ్లీ చెప్తున్నా అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాలు మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
1: విద్య ఒకటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28,00,000 పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అధ్యక్ష, ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కి వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ పెంచాలని.
1: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

0: ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్దరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం, పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73% ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరి మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం. వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛన్దారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. అష్టాదశతమం బ్రిక్స్ శిఖర సమ్మేళనం అద్య నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర ఆరప్స్యతే. ద్విదివసీయమిదం భవ్యం సమ్మేళనం ఏకాదశ ప్రముఖోదయమానానాం వికాసశీలానాం చ అర్థవ్యవస్థానాం ప్రతినిధీన్ పరస్పరం సంయోజయిష్యతి. ఉచ్చస్తరీయస్య అస్య సమ్మేళనస్య అవసరే బ్రిక్స్ సదస్య దేశానాం నేతారః వైశ్విక శాసనం బహుపక్షవాదః వ్యాపారః నివేశః ప్రౌద్యోగికీ ఖాద్యోర్జా సురక్షా స్వాస్థ్య సేవా మహత్వపూర్ణాః ఆపూర్తి శృంఖలాః చేత్యతేషు ప్రముఖేషు విషయేషు చర్చాం కరిష్యంతి. ఇదం శిఖర సమ్మేళనం భారతస్య అస్య వర్షస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజ్యతే. అస్య సమ్మేళనస్య విషయో వర్తతే సుదృఢతాయై నవాచారాయ సహకారాయ సతత వికాసాయ చ నిర్మాణం. అస్మిన్ మహత్వపూర్ణే శిఖర సమ్మేళనె అనేకే ప్రముఖాః విశ్వనేతారః సహభాగం కరిష్యంతి. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ రూసస్య రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్, చీనస్య రాష్ట్రపతి షీ చిన్ఫింగ్, దక్షిణాఫ్రికా దేశస్య రాష్ట్రపతి సిరిల్ రామఫోసా, మిస్రస్య రాష్ట్రపతి అబ్దుల్ ఫతహ్ సీసీ, ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతి ప్రాబోవో సుబియాంతో తథా ఈరానస్య రాష్ట్రపతి మసూద్ పజిష్కియన్ అపి సమ్మేళనె సమ్మిళితాః భవిష్యంతి. శిఖర సమ్మేళనస్య ప్రారంభః బ్రిక్స్ సదస్య దేశేభ్యః సమావేశినః వైశ్విక శాసనస్య బహుపక్షవాదస్య చ సుదృఢీకరణం ఇతి విషయమాధృత్య ఆయోజితేన సంవృత్సత్రేణ భవిష్యతి. ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ అద్య శిఖర సమ్మేళనస్య అంతరాళే బ్రిక్స్ నేతృభిః సహ అనేకాః ద్విపక్షీయ వార్తాః కరిష్యతి. అష్టాదశతమే బ్రిక్స్ శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం అనేకే వైదేశిక నేతారః వరిష్ఠాధికారిణశ్చ నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతిః ప్రాబోవో సుబియాంతో హ్యః రాత్రౌ రాష్ట్రియ రాజధానీం ప్రాప్తవాన్. అబుధాబీ దేశస్య యువరాజః షేఖ్ ఖాలిద్ బిన్ ముహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, మలేషియా దేశస్య ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, మిస్రస్య రాష్ట్రపతి అబ్దుల్ ఫతహ్ అసీసీ తథా ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రి ఆబీ అహ్మద్ అలీ చ హ్యః సాయంకాలే నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశాః వైశ్విక నవాచారస్య అథ సమాధానానాం చ మహత్వపూర్ణ కేంద్ర రూపేణ ఉద్భవంతి. హ్యః సాయంకాలే నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర బ్రిక్స్ వ్యాపార మంచస్య నేతృణాం సత్రం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశానాం ఆర్థిక సామర్థ్యం విశ్వస్య అన్య భాగానాం అపేక్షయా ప్రాయః ద్విగుణితగత్యా వర్ధితమస్తి. సురక్షిత సాముద్రిక మార్గాణాం మహత్వం ప్రతిపాదయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ వైశ్విక వ్యాపారః తదైవ అగ్రే గంతుం శక్నోతి. యదా సాముద్రిక మార్గాః సురక్షితాః భవంతి, ఆపూర్తి మార్గాః ముక్తాః తిష్ఠంతి, అథ నావికాః చ సురక్షితాః భవంతి.
2: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బఢ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లాయ్ రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో. ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూసస్య రాష్ట్రపతి వ్లాదిమిర్ పుతిన్ చ హ్యః రక్షా ఊర్జా అంతరిక్ష కౌశల గతిశీలత జనానాం మధ్యే పరస్పర సంపర్కః చేత్యతేషు సదృశేషు క్షేత్రేషు ద్విపక్షీయ సహకారస్య ప్రగతిః సమీక్షాం కృతవంతౌ. నవదిల్ల్యాం సంపన్నాయాం ద్విపక్షీయ వార్తాయాం ఉభౌ నేతారౌ పశ్చిమైషియాయాం కృష్ణ సాగర క్షేత్రే చ ప్రవర్తమానాన్ సంఘర్షాన్ సమేత్య పరస్పర హిత సంబద్ధేషు ప్రముఖేషు క్షేత్రీయ వైశ్విక విషయేషు స్వకీయ విచారాన్ ప్రకటితవంతౌ. ప్రధానమంత్రి మోదీ పునః ప్రతిపాదితవాన్ యత్ సంఘర్షాణాం సమాధానస్య మార్గః సంవాదేన ఏవ ప్రశస్తః భవతి తథా భారతం శాంతి ప్రయాసేషు సాహాయ్యాయ తత్పరమస్తి.

ఈనాటి ప్రసార విశేషాల్లో భాగంగా 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమం ఉంటుంది. ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటగా జోలేపాల్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్. ఆవిడ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు, అలాగే హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాన్, సో అతని జీవితంలో జరిగిన విశేషాల గురించి అయితే మనం ఈరోజు ఉదయ సమీరాల్లో నేటి మాటగా తెలుసుకుంటాం. అలాగే యునైటెడ్ నేషనల్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్, ఇది ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలు కూడా మనం తెలియజేస్తాం మన నేటి మాట ద్వారా. అలాగే అప్రమత్తత, అవగాహన, ఆపదలో ఆత్మవిశ్వాసం ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఎయిడ్ గురించి తెలియాలి. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2 సాటర్డే వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే సెలబ్రేట్ చేస్తాం. అలాగే ఈనాటి ఉదయ సమీరాల్లో కవన విజయం, సమస్య పురాణం, ఈ అంశంపై నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. తర్వాత పుష్పాంజలి ఉంటాయి మన ఉదయ సమీరాల్లో. నెక్స్ట్ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో, ఒక కట్టు వైద్య మంత్రం. మరి ఈనాటి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో ప్రముఖ డైటీషియన్ పి వీణా గారు తన ఎక్స్పీరియన్స్తో న్యూట్రిషన్ అనీమియా గురించి విషయాలైతే చెప్తారు. అలాగే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రీమతి అనంతలక్ష్మి గారు తను మంచి అవుట్ఫిట్స్, అంటే కపుల్ అవుట్ఫిట్స్ గురించి అయితే మనకి ఈరోజు తెలియజేస్తారు మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. నెక్స్ట్ ఇంకిత జ్ఞానం ఎందుకు అనే విషయాన్ని అయితే మనం మాటే మంత్రంలో తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్స్ ప్లే చేసే, లిజనర్స్ రిక్వెస్ట్ మేరకు ప్లే చేసే పాటల పల్లకి రెడీగా ఉంది 9:00. అలాగే వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి 10:00 రిలే ఉంటుంది. తర్వాత పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది. 11:00 మధురిమ కార్యక్రమం, 12:40 లలిత గీతాలు వింటారు. మరి మనం ప్రసార విశేషాలు తెలుసుకుంటున్నాం కదా, 11:33 మహిళల కార్యక్రమం మహిళావాణి ఉంటుంది. 2:31 సైనిక్ మాదిరి కార్యక్రమం ఉంటుంది. ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఓల్డ్ బంగారం లాంటి పాటలు ప్లే చేసే మాధురిమే సుధాగాను 3:00. 4:00 సరదా సరదాగా ఎంజాయ్ చేసే ఇంట్రాక్షన్ కార్యక్రమం సరదాగా కాసేపు 4:00 ఉంటుంది. యూత్ రిలేటెడ్ యువవాణి 5:00 ఉంటుంది. 5:30 థీమ్ బేస్డ్ ఫిల్మీ సాంగ్స్ ప్లే చేస్తూ లిజనర్స్తో ఇంటరాక్ట్ అయ్యే మా పదం మీ భావం కార్యక్రమం 5:30. మస్త్ ఫుల్ మస్తి చేసే మిక్స్డ్ మస్తి అయితే 6:30 ఉంటుంది. నెక్స్ట్ మెల్లడీ మ్యాచ్ 7:45 ప్రసారమవుతుంది. 9:30 తెలుగు పాటలు ప్లే చేసే స్వరమాలిక రెడీగా ఉంది మీ అందరి కోసం. అలాగే 10:00 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్, అన్విన్ ఎం ధాల్వి సూర్ బహర్, ఈ కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే ఉంటుంది. సో ఈనాటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు కదా, సో దీన్ని బట్టి మీ యొక్క షెడ్యూల్స్ని అయితే రెడీ చేసుకోండి. సో మరి నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇళ్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇళ్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియాకప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రభవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో. ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకానామిక్ బ్రిడ్జ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యకుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యకుడు

పెజెష్కియాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యకుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం భాషలు సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్లువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు సంస్కృతులకైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఎంఏవైయు 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, పీఎంఏవైయు 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నులకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా, ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యకుడు నిర్మల్ కే మిండా మాట్లాడుతూ బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచస్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాధి నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రభువ సుబియంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యకుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరువులు మెరుపుతూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

0: మరోసారి. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియాకప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

హాయ్ హలో నమస్తే, నేను మీ రూప. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రేమ సాగరిక. ఆయుధ అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి 7:16 అవుతుంది ఈ టైంలో, మీకోసం రెడీగా ఉంది ఉదయ సమీరాలు కార్యక్రమం. ఎస్, మరి ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటగా జోలేపాల్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్, అలాగే హరిత విప్లవ పితామహుడి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు పుట్టినరోజు వేళ పులకరిత్తలు, వర్ధంతి వేళ జ్ఞాపకాల పరిమళాలు, భక్తి గీతాలు, మధురమైన పాటలు, నిన్నటి జ్ఞాపకాలు, నేటి అనుభూతులు, రేపటి ఆశలకు సరికొత్త ఊపిరిలు, అదే ఉదయ సమీరాలు. ప్రతి ఉదయం మీ చెంతకు మధురంగా చేరే మన ఉదయ సమీరాలలో నేటి మాటగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో 25 సెప్టెంబర్ 12 జన్మించారు. ఎంఏ బిఎడ్ చదివారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాను పొందారు. ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జూలేపాల్యం మంగమ్మ గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియోలో పలుమార్లు సుమారు 10 సంవత్సరాలు ఎడిటర్గా, న్యూస్ రీడర్గా పనిచేశారు. పంతొమ్మిది వందల 62 న్యూఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్లో పరిశోధనలు చేశారు. జూలేపాల్యం మంగమ్మ గారు సుమారు 25 సంవత్సరాల బోధన అనుభవం ఉంది. ప్రభుత్వ సేవలు, కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖల్లో కీలక పదవులు నిర్వహించారు. రచయిత్రిగా, సంస్థాగత సామాజిక సేవలు అందించిన వ్యక్తిగా, సామాజిక సేవలు చేసిన వ్యక్తిగా ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే ఆకాశవాణి విద్య, పరిశోధన, సాహిత్యం, పరిపాలన, సామాజిక సేవ, ఇలా అనేక రంగాల్లో విశేష సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, అలాగే కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం విశిష్ట అవార్డు తదితర గౌరవాలు అందుకున్న వ్యక్తి. ఈరోజు తనని మనం స్మరించుకుందాం. అలాగే మన మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా, ఈరోజు ఆకలికి వ్యతిరేకంగా మనం ఒక ఆయుధాన్ని మనకు అందించిన వ్యక్తి మహానుభావుడు. మరి అతని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకోవాలి. నార్మన్ ఎర్నెస్ట్ బుడ్లాంగ్, అందరికీ తెలుసు నార్మన్ బుడ్లాంగ్ అని అంటారు. సో హరిత విప్లవ పితామహుడిగా పేరు పొందిన వ్యక్తి 25 మార్చి 1914 జన్మించారు, అమెరికాలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా మొక్కల జన్యు శాస్త్రం మరియు పంటల అభివృద్ధిపై పరిశోధన చేసి అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలను అభివృద్ధి చేసి ప్రపంచ ఆహార ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. అందుకే ఈరోజు అందరం కూడా ఆకలికి వ్యతిరేకంగా శాస్త్రాన్ని ఆయుధంగా మలిచిన ఆ మహానుభావుణ్ణి తలుచుకోవాలి. ఎందుకంటే అది

అధిక దిగుబడినిచ్చే పంట రకాలను అభివృద్ధి చేసి ప్రపంచ ఆహార ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన వ్యక్తిగా మనందరం హరిత విప్లవ పితామహుడిగా పిలుచుకుంటున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆకలిని తగ్గించేందుకు చేసిన అపార కృషికి 1970లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి ఈరోజు అతన్ని మనం స్మరించుకుంటున్నాం. ఆయన కృషి వల్లే కోట్లాది ప్రజలకు ఆహార భద్రత మెరుగుపడటానికి సహాయం అందించిన వ్యక్తి. సో ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు జోహార్లు తెలియజేద్దాం.

మరి ఒక మంచి పాట వినే ముందు యునైటెడ్ నేషనల్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్ అలాగే వరల్డ్ ఫస్ట్ ఎయిడ్స్ డే ఈ స్పెషాలిటీ కూడా ఉంది ఈ రోజున. అప్రమత్తత, అవగాహన, ఆపదలు, ఆత్మవిశ్వాసం ఇవి ఒక్కొక్కసారి ఒక ప్రీషియస్ లైఫ్ని కాపాడగలవు. ప్రమాదాలు ఎదురైనప్పుడు, గాయాల బారిన పడినప్పుడు మనకు గుర్తు వచ్చేది ఒక సడన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్ ట్రీట్మెంట్కి, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి ట్రీట్మెంట్కి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది కదా, అదే ఫస్ట్ ఎయిడ్. సో దీని మీద అవగాహన కల్పించడానికి ఈరోజు, అంటే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 2nd సాటర్డే సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ ఎయిడ్ అంటే కేవలం కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడం అంత, అది మాత్రమే కాదు, ఎమర్జెన్సీ సమయంలో కామ్గా ఉండి రైట్ యాక్షన్ తీసుకొని ఒక లైఫ్ని సేవ్ చేసే అవకాశం పొందడం. సో ప్రతి సంవత్సరం ఆల్రెడీ చెప్పాం కదా, 2nd సాటర్డే, సెప్టెంబర్ 2nd సాటర్డే ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా దీనిపై, అంటే ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనకు తెలిసిన ఒక చిన్న విషయం, అంటే ఫస్ట్ ఎయిడ్ గురించి ఒక నాలెడ్జ్ మరొక ప్రాణాన్ని కాపాడవచ్చు. అందుకే దీనిపై బేసిక్ నాలెడ్జ్ మనందరం కూడా పొందుదాం. అవసరం అయినప్పుడు ఇతరులకు సహాయం చేసే రెస్పాన్సిబుల్ సిటిజన్, సాయం చేసే రెస్పాన్సిబుల్ సిటిజన్గా నిలుద్దామనే ఈ అవేర్నెస్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఐక్యరాజ్య సమితి దక్షిణ సహకార దినోత్సవం, యుఎన్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్, మరి ఈ సెలబ్రేషన్ ఎందుకు జరుపుకుంటారంటే, ఒక దేశ అభివృద్ధి చెందాలి అంటే బోల్డ్ అన్ని అంశాలు ఉండాలి. ఎగ్జాంపుల్గా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సాంకేతికత, వాతావరణ మార్పులు, ఇలా ఎన్నో రంగాల్లో అభివృద్ధి ఉండాలి. మరి పాయింట్కి వస్తే, అభివృద్ధి అనేది ఒక దేశానికే పరిమితం కాకుండా ఒకరి అనుభవం మరొకరికి ఉపయోగపడితే ఆ డెవలప్మెంట్ డబుల్ స్పీడ్గా ఉంటుంది కదా. సో దాని ఉద్దేశంతోనే, ఆ ఉద్దేశంతోనే, ఆ కాన్సెప్ట్తోనే డెవలప్మెంట్ అవుతున్న దేశాల మధ్య నాలెడ్జ్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, స్కిల్స్, రీసోర్స్ ఇవన్నీ కూడా పంచుకోవడం, అలాగే ఒకరికొకరు సహకరించుకోవడానికి ప్రోత్సహించేందుకు యునైటెడ్ నేషనల్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్ను నిర్వహిస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, టుగెదర్ వి లెర్న్, టుగెదర్ వి గ్రో, టుగెదర్ వి ప్రోగ్రెస్. ఈ సందర్భంగా దేశాల మధ్య పార్ట్నర్షిప్ అవ్వచ్చు, కోఆపరేషన్ అవ్వచ్చు, లేదా మ్యూచువల్ సపోర్ట్, ఇవన్నీ కూడా మరింత బలపడాలని ఈ డేని సంస్కరించుకొని మనం ఆకాంక్షిద్దాం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో కవన విజయం సమస్యా పురాణం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.

ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.

0: వాడని తమ్మి చూలి తలవాకిట కాపురముండుదేవి. ఈరేడు జగంబులున్ తనకు నిమ్మగు వేడుక బొమ్మరిండ్లుగాన్ ఆడెడు కన్య విప్రులకు నాశ్రయమయ్యడు పల్కుచేడే. ఆ దోరగుగాక మాకు కృతి దూకును నిశ్చల వాక్యసిద్ధికిన్.
1: కవన విజయం కార్యక్రమానికి స్వరాహ్వానం. గతపక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణల్ని ఆస్వాదించడానికి ముందుగా వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. శ్రీకరుడున్ శివాంబికయున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. శ్రీకరుడు శివాంబిక, విష్ణువు పార్వతీదేవి, శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. ఒకేసారి ఇద్దరికి ఉత్సవ శోభ, మరి అది ఎలాగో ఏమిటో. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. ఇది వచ్చే పక్షానికి సమస్య. గతపక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణల్ని ఆస్వాదిద్దాం. మలక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారి పల్లి నుండి. రావణ వైరి రాజ్యమున రాజిల ధర్మము పుష్కలంబుగన్. శ్రావణ లక్ష్మి సేవ ఘన సౌఖ్యముగాంతురు సార సాక్షులున్. రావణ జిత్తు సూదనుని రాజస దిగ్విజయమ్మ పూర్వమౌ. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. భైరవట్ల శివరాం గారు కొక్కిరాపల్లి నుండి. పావనమైన మాసమిది వల్లభు ప్రాపును జేరి చెప్పుచున్. తావడమైన తెమ్మనియే తామసమేమియు చేయకుండగా భావన యందు నప్పులవి భాసిలుచుండగా భార్య కోసమై. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. రాకుమార గోదావరి ఖని నుండి. భావిని విస్మరించి భగవంతుని రూపగు తల్లి తండ్రికిన్.

వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగొనన్. సుబ్రహ్మణ్యం గారు పి హైదరాబాద్ నుండి. జీవిత గేస్తురాలి, జీవిత సంస్కృతం, గేస్తురాలు తెలుగు. నగ జీతముతో కొనలేని దుస్థితిన్ భావన చేయ ఖర్చులవి బారెడు జీతము మూరెడంచు. ఖర్చులవి బారెడు జీతము మూరెడంచు ఆ శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరగన్. ఈ విధి ఎవిధం బగును ఏర్పడకున్నది కావుమీశ్వరా. చీపురుపల్లి ఆంజనేయపురం నుండి జము రామునాయుడు గారు. దేవకమాడగానపుడు దేశము తమ్ములు తోడ ద్రౌపదిన్ పాపుగ నొడ్డియోడగనే పాండవులందరూ చూచుచుండగా పావని కృష్ణ వస్త్రములు వ్రక్కలు చేయగ వస్త్రమిచ్చిన శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు విజయనగరం నుండి. కావలే వాన నీరు కృషి కాళికి మేలగు పంట పండగన్. ఆవిరి చేసి అప్పుగొననామని వేళను కాకవీకకున్. శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. వావిరి దప్పకుండగను వానగని తునటల్చు గైకొన్ని. పప్పు లక్ష్మణ శాస్త్రి గారు కాజుల్లో నుండి. పావన గోకులాష్టమియు పర్వపు పూర్ణిమ జంజమొప్పగ కావగ నాగ పంచమియు కట్టగ శ్రద్ధగ రక్షబంధమున్. దీవెనలదనిట్టి తరి తీర్థము తిర్మల చేర నెలరున్. శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలన్ గొనన్. మరింగంటి శ్రీనివాస్ గారు హైదరాబాద్. దేవుడు వెంకటేశ్వర

0: ఋషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. తూములూరు శేషయ్యశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం, హైదరాబాద్ నుండి.
1: పావనమైన మాసమని భామలు ప్రీతిగా లక్ష్మీదేవిని కావమటంచు భక్తిగను కామిత సిద్ధికి నోచుచుందురే. భావన చేయగా పతికి భార్యగయౌట రుణానుబంధమే. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్.
0: బెంగళూరు నుండి శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసింహ గారు.
1: భావము నింపి భూమికి భక్తిగా పూజని లక్ష్మి గొల్వగా సేవకు మెచ్చియే దయగ శీఘ్రము నిచ్చును భోగ భాగ్యముల్ పావని. వంజయారయ్య బాధలు తీరగ వేగమెప్పుడున్. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరగన్.
0: అప్పాజోష్యులు శ్రీనివాసరావు గారు, బెథెస్దా, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి.
1: చేవగ లక్ష్మీదేవికి చేయగ భక్తిగా పూజలేనుగా పావని నిచ్చు భోగముల భాగ్యముగా నీల కోరకేనుగా. దేవికి చేతు వందనము దారుని తోడుగా సింధు కన్యకన్. శ్రావణ నామ పురుషుని రాబడి అప్పున అప్పు.

వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. పిరాట్ల జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి. శ్రీవరలక్ష్మిదేవికి నిప్రీతగు పూజలు సల్పుచుండి ఏ పావ నిరమ్ము మా గృహము భాగ్యము మాదనంచు కావగ పిండి వంటలను కాంతలు చేయుచునుందురీ విధిన్. శ్రవణనామ పురుషుని రాబడి అక్తున అప్పు తీరగన్. కరణ రాజేశ్వరరావు గారి హిందూపురం నుండి. పావనమైన మాసమని భావన చేయుచు భక్త బృందముల్ కోవెల దర్శనంబులకు కొంచక నప్పులు చేసి యాత్రకున్. పోవకడంగియును పొంతనలేని విధాన ఖర్చుతో శ్రావణనామ పురుషుని రాబడి అప్పున నప్పు తీరుగన్. నాగమంజరి గుమ్మా శృంగవరపుకోట నుండి. భావజ రూపుడౌ హరియ పాలను ద్రాపుచు పుట్టనుండగన్. సేవయొనొచ్చు భక్తుల విశేషముగాదనియింప మున్నుతా భూవరాహునొద్దగును భూమికి నాణ్యములన్ సమర్పడిన్. రేపు వరాహ జయంతి కూడా. భూవరాహునొద్దగును భూమికి నాణ్యములన్ సమర్పడిన్. శ్రావణనామ పురుషుని రాబడి అప్పుని అప్పు తీరుగన్. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారి తణుకు నుండి. జీవనదాత జై భువిని జేరుచు వర్షపు ధారలేవడన్. పావనమైన వానలకు పచ్చని పైరులు ప్రాణముందగన్. కావగ వచ్చేవా ఎనుచు కర్షకులందరూ మేఘునింతగన్. శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరగన్. వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. సోమంచి పురుషోత్తం గారు తణుకు నుండి. శ్రీవరుడెంత యోసిరులు శ్రీసతి పెండ్లికి నప్పు తెచ్చగా ధీవరుడంత వైభవము తెచ్చెను రాసిగా అక్షదత్తమే పావనమూర్తిగై జనులు భక్తితో కాసులు నింపుచుండనా శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. పివిఎస్ మల్లికార్జునరావు గారు సత్తుపల్లి నుండి. శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. భావములోన దాదలచి భాద్రపదుండు శ్రమించి ఎల్నినో నీవశమానును సలుపనీయకమా ఋతుధర్మ మంచు మేఘావళి ప్రోధి చేసుకుని అప్పును తీర్చే. అప్పు అంటే ఇంకో అర్థం నీరు. తీర్చే ప్రచండ దృష్టితో. ముందు ప్రచండ దృష్టితో సూర్యుడు నీరంతా కూడా ఆవిరి చేసుకుంటే ఆ విరిలాగా ఆ తేలే ఆ నల్లమబ్బులకి చల్లగాలి సోకితే అప్పు తీరేలాగా అంటే నీరు వర్షిస్తుంది. కే ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా నుండి. శ్రావణ శుక్రవారములు సంపద నింపును లక్ష్మి పూజతో భవన భక్తి మార్గమున పండుగ పండుగ చేసిన లక్ష్య సాధన జీవన మందజేయుగద చింతరు మాన్పెడి వర్షధారతో. శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరగన్. చావరి శేషాద్రి సోమయాజులు గారు విజయనగరం నుండి. శ్రీవరుడేల తీసుకుని చెంతను భార్యగా లక్ష్మి ఉండగా లావగు సంపదుండినను రావణు సోదరు నెల కోరెను వేవిధ వచ్చు రాబడిన పిండుచు వడ్డిని లాగుచుండెనే శ్రావణనామ పురుషుని రాబడి అప్పని అప్పు తీరుగన్. క్రమాలంకారంలో పూరించారు శ్రావణనామ పురుషుని. దానికి మూడో పాదంలో పైన విశ్రావణ వి అని వేసుకుంటే విశ్రవణ విశ్రావణ అంటే కుబేరుడన్న అర్థం. అందులో కూడా పద్యాలు వచ్చుంటే మరింత ఆనందంగా ఉండేది. ఎంతో సంతోషం కలిగించే పద్యాలన్నీ పూరణలతో పంపించిన పూరణకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చే పక్షానికి సమస్య. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. శ్రీకరుడున్ శివాంబికయు శీఘ్రతనుత్సవ శోభలంగునన్. ఇది సమస్య వచ్చే పక్షానికి. మరల వచ్చే పక్షం కవన విజయంలో కలుసుకునే వరకు హరికనకాంబరుండు మదనారి హిరణ్యగిరీంద్ర చాపుడి ఇరువురు భాగ్యవంతులు. సరే కదా. వారల కంటే నెక్కుడై పరగితి వీబు నీ కడుపు బంగరు బొక్కసమంచు గాంచనోదరు నలరించు వాణి కవితాచతురత్వము మాకు సంగెడున్. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం.

0: తుది స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం 5300003 చిరునామాకి, ఈమెయిల్ చిరునామాకి మేము ఈ పూరణల్ని పంపించండి. వచ్చే కవన విజయం కార్యక్రమంలో కలుసుకునే వరకు సాహిత్యాభివాదాలతో స్వస్తి. కవన విజయం సమస్యాపూర్ణ కార్యక్రమం విన్నారు నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు పుష్ప.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు ఉదయ సమీరాల్లో భాగంగా పుష్పాంజలి. ఈనాటి పుష్పాంజలిలో అన్నమయ్య చిత్రం నుంచి వినరో భాగ్యము అంటూ రాబోతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై. ఎస్ మరి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వైజాగ్. అండ్ సో ఈ ఉదయం మరింత హెల్దీగా, స్టైలిష్గా అండ్ ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే మీతో పాటు ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో అయితే రెడీగా ఉంది. అండ్ నేను కూడా మీ రూపా రెడీగా ఉన్నాను. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో ముందుగా మన ఆరోగ్యం గురించి, అంటే

న్యూట్రిషన్ అనీమియా డిఫిషియెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే విషయం గురించి ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ మనకి యూస్ఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నారు. ఆ తర్వాత మన ఫ్యాషన్ మంత్రాలో కపుల్ అవుట్ఫిట్ గురించి, అంటే ఒకే కలర్ డ్రెస్ వేసుకోవడం బోరింగ్గా ఉంటుంది కదా, మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి కలర్స్ వేసుకుంటే వావ్ అనే లుక్ వస్తుంది అనేది, సో ఎక్స్పెన్సివ్ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్ గురించి మనం అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ లాస్ట్గా మాటే మంత్రంలో చదువు తెలివి తెలివి అంటే నాలెడ్జ్ అన్నీ ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్లో మనల్ని కరెక్ట్ డెసిషన్ వైపు తీసుకెళ్లేది కామన్ సెన్స్. అసలు కామన్ సెన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్, దాన్ని మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో హెల్త్కి న్యూట్రిషన్, లుక్కి ఫ్యాషన్, లైఫ్కి కామన్ సెన్స్, ఈ మూడు కలిస్తేనే ఈరోజు మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ మార్నింగ్ మీ రూపతో కలిసి హెల్తీగా, స్టైలిష్గా, సెన్సిబుల్గా మన బ్రేక్ఫాస్ట్ షోని అయితే మొదలెట్టేద్దాం. స్టే ట్యూన్. ఎస్, ఫస్ట్గా మీ అందరికోసం డియర్ కామ్రేడ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్.

యస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్ మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. ఈరోజు మాటే మంత్రంలో ఆల్రెడీ మీ అందరికీ హింట్ అయితే ఇచ్చాను కదా. సో న్యూట్రిషన్ ఎనీమియా గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అండ్ సో దాన్ని ఎలా గుర్తించాలి, అవేర్నెస్ ఏంటి, అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే డైట్లో. సో ఇలా న్యూట్రిషన్ ఎనీమిక్ డెఫిషియన్సీ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ శ్రీమతి పి వీణా గారు తన ఎక్స్పీరియన్స్తో చాలా విషయాలు అయితే తెలియజేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని.

వల్ల వచ్చిన రక్తహీనత గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఐరన్ లెవెల్స్ ఎంత ఉండాలి బాడీలో అంటే, హెచ్బి లెవెల్స్ వచ్చేసి 12 నుంచి 17 గ్రామ్స్ బిట్వీన్ ఉంటే వాళ్ళు కరెక్ట్ గా హెచ్బి లెవెల్స్ ఉన్నాయని అర్థం. ఎవరికైతే 11 గ్రామ్స్ కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి హెచ్బి, వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు అని అర్థం. కానీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కదా తెలిసేది మనకి హెచ్బి లెవెల్స్ ఎంత ఉన్నాయో. కానీ కొన్ని సింటమ్స్ ద్వారా మీరు కనిపెట్టవచ్చు. ఎలా అంటే, వాళ్ళు కొంచెం పని చేసినా అలసిపోవటం, వీక్నెస్ ఉంటుంది ఎక్కువ, అలాగే లైట్ హెడేక్ ఉంటుంది, అలాగే షార్ట్ నెక్ ఆఫ్ బ్రెత్ అంటే మాట్లాడుతుంటే ఆయాసం వస్తూ ఉంటుంది, కొంచెం ఒక స్టెప్ మెట్లెక్కినా ఆయాసం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ పేల్ స్కిన్, లిప్స్, ఐస్, ఇవంతా కూడా స్కిన్ కానీ లిప్స్ కానీ పాలిపోయినట్టుగా ఉన్నట్టు, స్కిన్ కూడా పాలిపోయినట్టుగా ఉన్న, అలాగనే మీ లిప్స్ వచ్చేసి అటు అటు ఇటు కూడా ట్రయాంగులర్స్ వస్తాయన్నమాట, అంటే పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి లిప్స్ దగ్గర. అలాగనే కోల్డ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ అంటే చల్లబడిపోతూ ఉంటాయి చేతులు, నెయిల్స్ కూడా విరిగిపోతూ ఉంటాయి, అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. అలా కొంతమందికి అయితే క్రేవింగ్స్ ఉంటాయి, చాక్ పీసులు తినాలని లేకపోతే మట్టి తినాలని ఇలా క్రేవింగ్స్ ఉంటాయి. అవి కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేమియా అని అనమాట. సో ఇవి ఎందుకు వస్తాయి ఏంటి అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే పూర్ న్యూట్రిషన్ ఒకటే కాదు, మెయిన్ ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్ లేకపోవటం. మన తిన్న ఫుడ్ లోంచి కూడా ఐరన్ ఒక్కోసారి అబ్జార్ప్షన్ అవుతాయి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల అవచ్చు, అలాగే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్ వల్ల అవచ్చు, ఇంకా బీటువల్ సరిగా తీసుకోకపోయినా, ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోయినా కూడా ఐరన్ అబ్జార్ప్షన్ ఉండదు. అలాగే ప్రెగ్నెన్సీ కానీ బ్రెస్ట్ ఫీడింగ్ లో కానీ పోషకాహార లోపం వల్ల వస్తుంది. చాలా మందికి మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతూ ఉంటారు కదా, అది ఎక్కువ అవుతున్నా కూడా, అలాగే అల్సర్స్ వల్ల బ్లీడింగ్ అవుతుంది, సర్జరీస్ వల్ల ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది, ఇంజరీస్ వల్ల బ్లడ్ లాస్ అవుతుంది, దాని తర్వాత ఎనీమిక్ అయిపోతా ఉంటారనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే సర్జరీస్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కువ, చాలా మంది ఇంట్లో ఏంటంటే పచ్చని చేస్తూ ఉంటారు, దానివల్ల వాళ్ళకి ఇంకా ఎనీమిక్ అయిపోతా, ఇంకా వీక్ అయిపోతా ఉంటారనమాట. అలా చేయకూడదు. అలాగే ఇంకా ఇవన్నీ కరెక్ట్గా చేసుకోవాలి అంటే మనం బ్యాలెన్స్ డైట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఐరన్ రిచ్ ఫుడ్ ఏంటో తీసుకుందాం, చూద్దాం. ఫస్ట్ ఐరన్ ఎక్కువ దేంట్లో ఉంటుందంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అంటే పాలకూర, తోటకూర, గోంగూర, బచ్చల కూరలో ఎక్కువ ఆకుకూరలు ఈ ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగనే రాగుల్లో ఉంటుంది, లెంటిల్స్, దాల్స్ అంటే మనకి బీన్స్ కానీ పప్పు ధాన్యాలు అన్నిట్లో ఉంటుంది, అలాగనే గ్రీన్ పీస్, రాజ్మా, బీన్స్, సోయా బీన్స్, నువ్వులు, గ్రౌండ్ నట్స్, పంప్కిన్ సీడ్స్, డేట్స్, రైజన్స్ అంటే కిస్మిస్ అనమాట బ్లాక్వి, వీటన్నిటిలో కూడా మంచి ఐరన్ అనేది ఉంటుంది. అలాగే నాన్ వెజ్ అన్నిట్లో కూడా ఐరన్ ఉంటుంది, చికెన్, ఫిష్, ఎగ్, లివర్ ఇవన్నీ రెగ్యులర్గా నాన్ వెజిటేరియన్స్ అయితే తీసుకోవచ్చు, వీక్లీ వన్స్ ట్వైస్ తీసుకున్నా మంచిది. వెజిటేరియన్స్ అయితే ఇంకా నేను చెప్పిన ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, లెంటిల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. నువ్వుల లడ్డు చేసుకొని తింటాం, డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకొని తింటాం, ఇలాంటివన్నీ ట్రై చేయాలి వెజిటేబుల్స్, వెజిటేరియన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి విటమిన్ సి సంబంధించిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆమ్లా కానీ, నిమ్మరసం కానీ, ఆరెంజెస్, స్వీట్ లైమ్, బత్తాయి ఇలాంటివన్నీ ఖచ్చితంగా రోజు ఒక్కటైనా ఫుడ్ ఫ్రూట్స్ తినాలి. నెక్స్ట్ యాపిల్స్, కస్టర్డ్ యాపిల్, తర్వాత వాటర్ మెలూన్స్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది అన్నమాట. ఫోలిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుందో ఎక్కువ చూద్దాము. ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఐరన్ అబ్జార్ప్షన్కి, రాగుల్లో, అలాగనే గ్రీన్స్ అంటే ఆకుకూరల్లో, నెక్స్ట్ రాజ్మాలో, అలాగనే సిట్రస్ ఫ్రూట్స్, బ్లాక్ రైజన్స్, రైస్ ఫ్లేక్స్, వీటిలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల అయితే పాలు, పాల పదార్థాలు, నట్స్, సీ ఫుడ్స్, ఎగ్స్, సోయా మిల్క్స్, వీటిలో బీట్వెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీట్వెల్ కోసం ఖచ్చితంగా తినాలి. ఇంకా బీట్వెల్ అయితే

0: చాలా చాలా ఉపయోగం ఉన్నాయి. కాళ్ళు నరాలు లాగుతున్నా, కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు బీటల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెగ్యులర్గా ఖచ్చితంగా నట్స్ అన్న తినండి, లేకపోతే ఎగ్ అయితే ఎగ్ అన్న తినండి. తర్వాత ప్రోటీన్స్, ప్రోటీన్స్ అయితే తెలుసు కదా, పాలు, పాల పదార్థాలు, మీట్స్, ఎగ్, ఫిష్, తర్వాత అన్ని రకాల పప్పు ధాన్యాల్లో కూడా ప్రోటీన్స్ మనకి బాగా దొరుకుతాయి. కాబట్టి ప్రోటీన్ సంబంధించిన ఒక ఫుడ్ తీసుకోవాలి. బీట్రూట్ సంబంధించింది ఒకటి, ఫోలిక్ యాసిడ్ ఒకటి, ఐరన్ ఒకటి. ఇలా అన్ని రకాల నుంచి ఒక్కొక్క ఫుడ్ తీసుకొని మీరు ఒక్క రోజులో అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ రీచ్ అవుతారు. దానివల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న ఎనిమిక్ డిషెస్, అంటే ఎనిమియా కానీ లేకపోతే ఇంకా ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని జ్యూస్లు ఉంటాయి, అవి నేను చెప్తాను. ఒకటి బీట్రూట్ లెమన్ జ్యూస్, నెక్స్ట్ వచ్చేసి వీట్ గ్రాస్ జ్యూస్ మార్నింగ్ వచ్చేసి, లేదా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని తమలపాకు వేసుకొని అలాంటి జ్యూస్ చేసుకోవచ్చు ఒకటి. ఇంకా దానిమ్మ జ్యూస్ తాగొచ్చు మీరు, వాటర్ మెలన్ జ్యూస్ తాగొచ్చు, యాపిల్ మిల్క్ షేక్, అలాగే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్, ఇలా ఇవన్నీ తీసుకోవటం వల్ల అంటే ఏంటి, మీకు జనరల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేవి కరెక్ట్ అవుతాయి. ఓన్లీ ఎనీమియా కాదు, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ అవుతాయి అన్నమాట. ట్రై చేయండి, ప్లాన్ చేసుకొని ఫుడ్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఎస్, మరి ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి, అలాగే వాటిని ఎలా తీసుకోవాలి, డైలీ డైట్లో న్యూట్రిషన్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలే మన ఆరోగ్యానికి పెద్ద బలాన్ని ఇస్తాయి అనే విషయాన్ని, అండ్ అలాగే న్యూట్రిషన్ ఎనిమిక్ డెఫిషియన్సీ గురించి, సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనతో పంచుకున్న పి వీణా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన ఆరోగ్యంపై ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మన బ్రేక్ఫాస్ట్ షోలో ఫస్ట్ సెగ్మెంట్ అయితే కంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ మీకోసం ఒక మంచి పాట అయితే ప్రేమ మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, సాగరిక, ఇది అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎస్ మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో నెక్స్ట్ సెగ్మెంట్ కపుల్ అవుట్ ఫిట్స్ గురించి. సో సేమ్ బోరింగ్ కలర్స్ అంటే, సో అది ఒకప్పుడు ఒక ట్రెండ్ అలా మారుతూ ఉంటుంది కదా, మరి ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా డెవలప్ అవ్వాలి అంటే, సో క్లాసీ కలర్ కాంబినేషన్స్ అండ్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అండ్ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు మనతో చెప్పడానికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, తన 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో యాజ్ ఎ ఫ్యాషన్ డిజైనర్గా అనంత లక్ష్మి గారు మనతో ఇలా కపుల్ ఎక్స్పెన్సివ్ కలర్ కాంబో అవుట్ఫిట్ గైడ్ అయితే చెప్పబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, సెకండ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాం ఫ్యాషన్ మంత్రాలో.

0: హాయ్ టు ఆల్, దిస్ ఇస్ అనంత. యాజ్ ఏ ఫ్యాషన్ డిజైనర్, కపుల్ అవుట్ఫిట్ కలర్ కాంబినేషన్స్ కోసం ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ ఈవెంట్ అయినా కపుల్ సేమ్ కలర్ కాంబినేషన్స్ అవుట్ఫిట్స్ ట్రై చేస్తూ ఉంటారు, అండ్ అలాగే చాలా అమౌంట్ కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రాండ్ లుక్ యాజ్ వెల్ యాజ్ ఆల్ టైమ్ మెమరీస్ కోసం. సో మీ కలర్ కాంబినేషన్స్ అవుట్ఫిట్స్ వావ్ అనిపించాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ కలర్ బ్లాక్ అండ్ వైట్, దిస్ ఈజ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. నెక్స్ట్ వైన్ అండ్ బ్రిడ్జ్, అలాగే క్రిమ్సన్ రెడ్ గో విత్ చార్కోల్ గ్రే విత్ బ్లాక్ డీటెయిల్స్. దిస్ క్రియేట్స్ పవర్ కపుల్ ఎనర్జీ. థర్డ్ వన్ ఛాంపియన్ అండ్ మిడ్ నైట్ బ్లూ విత్ సిల్వర్ డీటెయిల్స్. దిస్ క్రియేట్స్ టైమ్లెస్ ఎలిగెన్స్. నెక్స్ట్ లెవెండర్ స్లేట్ గ్రే, తర్వాత డస్టీ రోజ్ విత్ చాక్లెట్ బ్రౌన్. ఇట్ క్రియేట్స్ క్లాసీ వైబ్స్. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్స్ ఎక్స్పెన్సివ్గా అనిపించడమే కాకుండా ఎలిగెంట్ లుక్ కూడా ఇస్తాయి. ఇంకెందుకు లేట్, మస్ట్ ట్రై చేసి మీ ఎంటైర్ లుక్ని చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
1: ఎస్ ఫ్రెండ్స్, మరి ఫ్యాషన్ మంత్రాలో కపుల్ అవుట్ఫిట్ ప్లాన్ చేసేటప్పుడు సేమ్ కలర్ కాకుండా రైట్ కలర్ కాంబినేషన్స్ గురించి ఇకపై ఆలోచించండి. ఇలాంటి స్టైలిష్ అండ్ యూస్ఫుల్ ఫ్యాషన్ టిప్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ బ్రేక్ఫాస్ట్ షో. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ మీ అందరి కోసం నేను కోరి మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే

ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్ ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో. సో మనం ఏది ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలన్నది మన లైఫ్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో విషయం ఏంటంటే, తెలివి అంటే అన్ని తెలుసుకోవడం కాదు, ఏ సమయంలో ఏది మాట్లాడాలి, ఏ సమయంలో మౌనంగా ఉండాలి అనే విచక్షణ కలిగి

ఉండడం. ఇది ఇప్పుడు అందరికీ కూడా రివర్స్లో ఉంటుంది. సో అలా ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి కాకుండా మన జీవితంలో, లైఫ్లో ఎడ్యుకేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఎంత ముఖ్యమో, కామన్ సెన్స్ కూడా అంతే ముఖ్యం. ఎంత గొప్పగా మాట్లాడగలిగినా ఎదుటి వ్యక్తి మనస్థితిని అర్థం చేసుకోలేకపోతే ఆ జ్ఞానానికి అస్సలు విలువ ఉండదు. సో కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక క్షణం ఆలోచించాలి. ఇది మనకి కష్టమే, కాకపోతే ట్రై చేయాలన్నమాట. అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయడం, తెలిసిన విషయాన్ని అవసరం లేనప్పుడు ప్రదర్శించకుండా ఉండటం, ఇవన్నీ మనలోని విచక్షణకు, కామన్ సెన్స్కి నిదర్శనాలు. సో ఇక్కడ గౌతమ బుద్ధ ఏమంటున్నారంటే, జ్ఞానం మనకు ఏది సరైనదో చెబుతుంది, అలాగే విచక్షణ ఆ సరైన దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేర్పుతుంది అని. నిజమే కదా. సో ఇది మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే 8:57 30 seconds అవుతుంది. ఇప్పుడైతే మీ అందరికోసం జల్సా మూవీ నుంచి చలోరే చలరే అంటూ రాబోతుంది. వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ ఈ పాటతో మన ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని కంక్లూడ్ చేద్దాం.

ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది హలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి బయట వెదర్ అయితే సో కొంతమందికి అంటే రెండు విధాలుగా చూడొచ్చు కదా. కొంతమందికి అది వాళ్ళ వ్యాపారాన్ని తగ్గించేలా చేస్తుంటుంది, అండ్ కొంతమందికి సో చాలా బాగుంది అని అనిపిస్తుంటుంది. అలాగే లైఫ్ కూడా అంతే, మనకి సమస్యలు ఉంటాయి అండ్ అలాగే హ్యాపీనెస్ కూడా ఉంటుంది, రెండు చల్తాయి అనమాట. లైక్ ఈరోజు డేట్ సెప్టెంబర్ 12, అండ్ రేపు ఏమొచ్చి సెప్టెంబర్ 13. ఇలా డేట్ చేంజ్ చేసినట్టే మన సిచ్యువేషన్స్ కూడా, మనం దాని గురించి పర్టికులర్గా అలా అబ్జర్వ్ చేస్తే గాని తప్ప దాని గురించి మనం బయట అంటే అవి వస్తూనే ఉంటాయి. డేట్ చేంజ్ అయినట్టు మనకి ఈరోజు అన్హ్యాపీ ఉంటే రేపు హ్యాపీ ఉంటుంది. సో ఈరోజు సమస్య ఉంటే మనం దానికి సొల్యూషన్ గురించి ఆలోచిస్తే గ్యారంటీ మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇలా సో గోయింగ్ ప్రాసెస్ అనుకునే మనం ముందుకెళ్తే ఎలాంటి అంటే ఎక్కువ ప్రెషర్ మైండ్కి పెట్టుకోకుండా మనం ఉండగలుగుతాం అన్నమాట. సో హ్యాపీగా కూల్ కూల్

వెదర్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీకోసం పాటల పల్లకి కూడా యాడ్ అవుతుంది. సో కొన్ని పాటలు మనం వింటాం, కొన్ని పాటలు మన వెంటే అంటే మన లైఫ్తో పాటు అవి వెళ్తూ ఉంటాయన్నమాట. అంటే లైక్ మన చైల్డ్హుడ్ని గుర్తు చేసేలా చేస్తాయి, కొన్ని మధురమైన జ్ఞాపకాలతో పలకరిస్తుంది, మరికొన్ని పాటలు మనలో దాచుకున్న ప్రేమని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాయి అన్నమాట. సో అలాంటి మధురమైన పాటల్ని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొచ్చే అందమైన మన సంగీత ప్రయాణం, మీ అభిమాన కార్యక్రమం పాటల పల్లకి అయితే రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, 6304767436 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన పాట, ఏ మూవీ అండ్ మీ పేరు ప్రాంతం కూడా యాడ్ చేయండి. మరొకసారి 6304767436 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. చాలామంది అయితే పంపిస్తున్నారు. సో ఫస్ట్ మనకి పంపిస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచో చూద్దాం.

ఎస్ ఫస్ట్ గా మనకి మెసేజ్ చేస్తున్నారు బ్రహ్మాస్త్ర మూవీ నుంచి, కుంకుమలా అనే పాటని నా కోసం ప్లే చేయండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఎవరు ఎక్కడి నుంచి అనే చెప్పేలోగా ఫస్ట్ ఆ పాటతో అయితే మన పాటల పల్లకిని స్టార్ట్ చేసేద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికి పంచు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్. మనకి చంద్రిక డాబా గార్డెన్స్ నుంచి మెసేజ్ చేశారు. సో బ్రహ్మాస్త్ర మూవీ నుంచి సాంగ్ కావాలని మీకోసం ఆల్రెడీ ప్లే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ పంపించినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఊరు పేరు భైరవ కోన చిత్రం నుంచి సాంగ్ కావాలి అంటూ మనకి ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్ గారు రిక్వెస్ట్ చేశారు. హాయ్ అండి, నమస్తే. మీకోసం మీరు అడిగిన మూవీ నుంచి సాంగ్ అయితే రాబోతుంది. ఎస్, మరి ఒక రియాలిటీ ఫీల్ ఉన్న మూవీ అయితే ఊరు పేరు భైరవ కోన. దాంట్లో సిద్ధి శ్రీరామ్ పాడిన ఈ పాట లైఫ్ ట్రూత్ అండ్ ప్రాక్టికల్ థింకింగ్లో ఉన్న ఊరు పేరు భైరవ కోన మూవీ నుంచి ఈ పాట అయితే మీ అందరికోసం నేనైతే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది హలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్ పాటలు పల్లెక్కిలో. నమస్తే అండి. వకీల్ సాబ్ మూవీ నుంచి ఒక సాంగ్ ప్లే చేయండి అంటూ మనకి కొండలరావు గారు సయానా హెచ్బి కాలనీ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేశారు. హాయ్ అండి, నమస్తే. మీకోసం మీరు అడిగిన మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఆన్మన్ మాలిక్ అండ్ దీపు అండ్ తమన్ పాడిన పాట కంటి పాప అంటూ వింటూ ఎంజాయ్ చేయండి వకీల్ సాబ్ మూవీలో నుంచి ఈ పాట.

మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ మీ అందరి కోసం శ్యామ్ సింగ్ రాయ్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్, మరి అమ్మవారిని లేదా దేవిని శరణు కోరుతూ భక్తులు చేసే ప్రార్థన అని చెప్పచ్చేమో, శరణ్ అంటూనే జనని అంటూ. సో అనురాగ్ కులకర్ణి పాడిన పాట మిక్కిజే మేయర్ సంగీతం అందిస్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. సో ప్రణవాలయ అంటూ రాబోతుంది శ్యామ్ సింగరాయ్ సినిమాలోని. అయితే ఈ మూవీలో ఈ పాటని మాకోసం ప్లే చేయండి, గుడ్ మార్నింగ్ అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు యాకా శ్రీనివాసరావు గారు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి. హాయ్ అండి, నమస్తే మీకోసం. అలాగే లిజనర్స్ అందరికోసం కూడా శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సాంగ్ మీదే కావాలి అని అనుకుంటే 6304767436 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి. సో ఇప్పుడైతే ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్.

వాన మూవీ నుంచి సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. సో సిరిమల్లే వాన పడుతుంది లోన అంటూ రంజిత్ అండ్ చిత్ర పాడిన పాట అయితే విన్నారు. అండ్ దీనికి కమలాకర్ సంగీతం అందించారు, సిరిమల్లె సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు, వినయ్ మీరా చోప్రా కాంబినేషన్లో 2008లో వచ్చింది ఈ పాట. సో ఈ మూవీ అండ్ నెక్స్ట్ మనకి కింగ్ మూవీ నుంచి సాంగ్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అంత

సో జోగాడ సూర్బాబు గారు, జోగాడ సూర్యకాంతం, జోగాడ సత్యనారాయణ వర్మ వీరంతా గాజువాక బీసీ రోడ్ ఏరియా నుంచి రిక్వెస్ట్ చేశారు. హాయ్ అండి, నమస్తే. మీ అందరి కోసం నేనైతే

ఆల్రెడీ సాంగ్ ప్లే చేసేసాను. అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం కింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేసినాను. ఈ పాట ఎవరు ఎక్కడి నుంచి రిక్వెస్ట్ చేశారో చెప్పేలోగా సాగర్ అండ్ దివ్య, దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అండ్ సాగర్ అండ్ దివ్య పాడిన పాట కింగ్ మూవీ నుంచి. ఈ పాట మన పాటల పల్లకిలో వింటూ ఎంజాయ్ చేయండి.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్. ఎస్, మరి పాటల పల్లకిలో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నచ్చిన పాటలు రిక్వెస్ట్ చేయొచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్లో డివోషనల్ సాంగ్స్ అండ్ ఓల్డ్ మెలడీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అలా కాకుండా కొత్త పాట ఏదైనా, మీ ఫేవరెట్ సింగర్ పాట అండ్ మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఏదైనా సరే, లేటెస్ట్ మూవీస్ నుంచి రిక్వెస్ట్ చేయండి. సో పాట పేరు, మూవీ నేమ్ పంపండి, అండ్ మీ రిక్వెస్ట్ పాటల పల్లకిలో మీకోసం నేనైతే వినిపిస్తా. సో డివోషనల్ సాంగ్స్ కోసం కాకుండా లేటెస్ట్ మెలోడీస్, లేటెస్ట్ హిట్స్ కోసం మీ రిక్వెస్ట్ అయితే పంపండి. సో మాయ చేసే లిరిక్స్ మధురైన మ్యాజిక్లా అనిపిస్తుంటుంది. ఆ మ్యాజిక్ పాటల పల్లకిలో ఆ జర్నీ కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే వెంటనే మెసేజ్ పంపించండి 6304767436. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ ఒకవైపు అండ్ మీ రిక్వెస్ట్ల రాగాలు ఇంకోవైపు, సో ఇవన్నీ కలిపితేనే పాటల పల్లకి. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. నెక్స్ట్ మనకి కింగ్ మూవీ నుంచి చూపు చాలు అనే రిక్వెస్ట్ చేశారు పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు, చీపురుపల్లి విజయనగరం జిల్లా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపించినందుకు పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు. సో మీరు అడిగిన పాట ఆల్రెడీ ప్లే చేసేసాను, అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ ఎవరు ఎక్కడి నుంచో చూద్దాము.

నెక్స్ట్ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు, మాడ్ మూవీ నుంచి ఒక సాంగ్ కావాలి అంటూ. కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి, కవిత, మాధురి, ప్రణీత్, ఈక్షిత్, లక్ష్మి వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ నమస్తే, మీ అందరి కోసం నేనైతే కపిల్ పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోకే అనుకుంటూ ఆ పాట అయితే మీ అందరు

హాయ్ ఆల్ ఇండియా రేడియో, గుడ్ మార్నింగ్ అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు బాహుబలి మూవీ నుంచి సాంగ్ కావాలని. చందలూరు గ్రామం నుంచి చెల్లూరు సత్యబాపు గారు, అప్పారావు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ ని నమస్తే, గుడ్ మార్నింగ్, మీకోసం మీరు అడిగిన మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఎస్, మరి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే నాకన్నా మీకే బాగా ఇంకా బాగా తెలుసు. సో మంచి మంచి భారీ సెట్స్ అండ్ సినిమా కోసం ఒక పర్సనాలిటీ, అంటే నార్మల్గా ఉన్న పర్సనాలిటీని తన ఆకృతిని పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నారు. ఇందులో అందరూ కూడా కఠినమైన శ్రమ అయితే చేశారు, అందుకే నార్మల్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో మనందరికీ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చింది బాహుబలి మూవీ. సో ఈ మూవీ నుంచి ఈ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. పచ్చబొట్టేసిన పాట అయితే ప్లే చేస్తున్నాను, కార్తిక్ అండ్ దామ్ని పాడారు. సో ఇంకెందుకు ఆలస్యం, మన పాటల పల్లకి జర్నీని కంటిన్యూ చేద్దాం ఈ పాటతో.

వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రాంలో నెక్స్ట్ కొంచెం వాల్యూమ్ అయితే పెంచుకోండి, ఎందుకంటే సో మనకి ధ్యాన్ష్ అండ్ అలాగే అన్విత మనకి మెసేజ్ చేస్తున్నారు. సో నా పేరు ధ్యాన్ష్, మా చెల్లె పేరు అన్విత, మాది గాజువాక అంటూ మనకి చాలా క్యూట్ క్యూట్గా మెసేజ్ చేశారు. సో కుచ్చి మడతపెట్టి సాంగ్ మహేష్ బాబు సాంగ్ కావాలి అంట, ఎందుకు మీకోసం తప్పకుండా నేనైతే ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు, ఇలాగే మెసేజ్ చేస్తూ ఉండండి. రైట్ నా సాహితి చాగంటి అండ్ శ్రీకృష్ణ పాడిన కుచ్చి మడతపెట్టే సాంగ్తో మన ప్రోగ్రామ్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఎస్, మరి మీకు తెలుసు కదా ఫోక్ డ్యాన్స్ మూమెంట్స్ అండ్ అలాగే జోష్ అండ్ ఫన్నీ మాస్ ఎనర్జీ అండ్ బీట్, సో ఇవన్నీ కూడా క్యాచీ పదాలు, ఇవన్నీ కూడా గుర్తుండిపోయేలా చేశాయి కూచి మర్తిపెట్టి గుంటూరు కారం మూవీ. మహేష్ బాబు అండ్ శ్రీలలిత డ్యాన్స్ కూడా ఇంకా ఇంకో యాడింగ్ అనే చెప్పచ్చు. సో తమన్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు మన పాటల పల్లకిలో జోష్ చేయబోతుంది. సో నెక్స్ట్ సాంగ్ మీదే కావాలి అని అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి 6304767436 ఈ నెంబర్కి. స్టే ట్యూన్.

0: ఇక్కడ ఎవడ బాధలు కాడేళ్ళు ఇడికరే రాసుకోండి మాడతెట్టి పాడండి.
1: ఆ కుర్చీని మాట్లాడండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. రైట్ నౌ పాటల పల్లకిలో 9:48 అవుతుంది స్టూడియోలో. సో మరి మీ ఆర్జే రూపాతో పాటల పల్లకి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మధురమైన పాటలు అంటే మ్యూజిక్ అంటేనే మన మనసుని తాకే ఒక ఎమోషన్ అని చెప్పచ్చు. మన మెమొరీస్ని మేల్కొల్పే ఒక మ్యాజిక్. సో ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ మీ రిక్వెస్ట్తో మీ పేరు మీద ప్లే చేసే మన ప్రోగ్రామ్ పాటల పల్లకిలో. సో చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు మా కోసం మరియు మన లిజనర్స్ అందరి కోసం కూడా. వైశాలి మూవీ నుంచి కురిసే కురిసే అనే పాట ప్లే చేయండి అంటూ మనకి వన్ టౌన్ నుంచి శివాజీ గారు, వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, నమస్తే. మీ అందరి కోసం మీరు అడిగిన మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను కురిసే కురిసే అంటూ. సో మరి వింటూ ఎంజాయ్ చేయండి. రైట్ నా ఈ పాటతో మన ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎస్, మరి 2009లో ఒక ఈరం అని తమిళ్ డబ్బింగ్లో వచ్చింది. సో 2011లో మనకైతే వైశాలి అనే పేరుతో రిలీజ్ అయింది అనమాట. ఆది పిన్సెట్టి, సింధు మీనన్ అండ్ శరణ్య మోహన్ కాంబినేషన్లో ఎస్ తమన్ సంగీతం అందించారు. సో ఒక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్లా ఆ జోనర్లో వచ్చిన ఈ మూవీ. సో పాటలు అయితే మాత్రం సూపర్గా హిట్ అయ్యాయి. కురు విప్పిన నెమ్మలి అందం, తర్వాత కురిసే కురిసే, ఈ థీమ్స్తో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడైతే మాత్రం కురిసే కురిసే అంటూ నేనైతే ప్లే చేస్తున్నాను.

వెల్కమ్ బ్యాక్. అవర్ ప్రోగ్రామ్ 9:54 అవుతుంది ఈ టైంలో. అల్లర్ నరేష్ అండ్ సదా హీరో హీరోయిన్స్గా ప్రాణం మూవీ 2003లో రిలీజ్ అయింది. సో సోను నిగమ్ గారి గాత్రం, కమలాకర్ గారి మెలోడీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మరి నిండు నూరేళ్ల సావాసం అనే పాట అయితే ఇప్పుడు మీ అందరికోసం ప్లే చేస్తున్నాను. ఎస్, మరి సాయి శ్రీహర్ష సాహిత్యం అందించారు. సో ఈ పాటని మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు సత్యారావు గారు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ వీరంతా తుమ్మపాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, నమస్తే మీకోసం, అలాగే లిజనర్స్ అందరికోసం కూడా పాటల పల్లకిలో ప్రాణం చిత్రం నుంచి పాట అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ సాంగ్ మీదే కావాలి అని అనుకుంటే వెంటనే మెసేజ్ పంపించండి 6304-7674-36 ఈ నెంబర్కి. సో పాటల పల్లకి మీ రిక్వెస్ట్ల రాగాలుతో కంటిన్యూ అవుతుంది, చాలా సంతోషంగా ఉంది. లిరిక్స్లో మ్యాజిక్, మ్యూజిక్లో మెలడీ అండ్ మనసులో మెమరీస్ ఇవన్నీ కలిపితేనే ఒక అందమైన ప్రయాణం. ఆ ప్రయాణం పాటల పల్లకితో కంటిన్యూ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. రైట్ నౌ ప్రాణం చిత్రం నుంచి పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో వసుదేక కుటుంబం ప్రపంచ వార్త విశేషాల సమాహారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. యావత్ ప్రపంచ దేశాల దృష్టి మరోసారి భారత్ వైపు మళ్లింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్దమైంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు రేపు జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచంలోని పలు దేశాల అగ్రనేతలు హాజరవుతున్నారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యకుడు ప్రభువా సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబి అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఇక చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ ఏడేళ్ల విరామం తర్వాత భారత్లో పర్యటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సభ్య దేశాల నాయకులతో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యకురాలు దిల్మా రౌసెఫ్లు ఈ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్ల నడుమ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ది ప్రాధాన్యతలను గలమెత్తేందుకు భారత్ ఈ వేదికను సిద్దం చేసింది. ప్రపంచ జనాభాలో సగం వాటా ఉన్న ఈ బ్రిక్స్ కూటమి ఢిల్లీ వేదికగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశమైంది. ఇక ఈ బ్రిక్స్ సమావేశాలను పురస్కరించుకుని భారత్కు వచ్చిన పలు దేశాల అగ్రనాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో

0: బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యత పెరుగుతోందని, ప్రపంచ జీడీపీలో 40% బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందన్నారు. ఈ బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోందన్నారు. ఐటీ ఏఐ రంగాల్లో భారత్ దూసుకువెళ్తోందని, బ్రిక్స్ దేశాల్లో పట్టణీకరణ వేగంగా సాగుతుండటంతో ఇది ప్రపంచ ఆర్థిక రంగానికి ఊతమిస్తోందని చెప్పారు. ఐటీ ఏఐ రంగాల్లో భారత్, టెక్నాలజీ దిగ్గజాలుగా చైనా, ఏరోస్పేస్ రంగాల్లో బ్రెజిల్ సత్తా చాటుతున్నాయని చెప్పారు. ఇలా బ్రిక్స్ కూటమి దేశాల నుంచి విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయని, పాశ్చాత్య దేశాలతో ఇవి పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్పై బహుముఖంగా దాడి జరుగుతోందన్న ఆయన, అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ దేశంపై అక్రమంగా ఆంక్షలు కూడా విధిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2006లో 4 దేశాలతో బ్రిక్స్ ప్రస్థానం మొదలైందని, ఇప్పుడు 21 దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉందని, ప్రపంచ వాణిజ్యంలో వీటి వాటా 25% పెరిగిందన్నారు. నూతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరాభివృద్ధికి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తాయన్నారు.
1: ట్రేడ్ బెరియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకోనామిక్ బ్రిజెస్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బెరియర్స్ కో కమ్ కర్నా ఆర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా. ఇస్లియే హమారీ అధ్యక్షతా మే హమ్నే అగ్రికల్చర్, హెల్త్, స్కిల్స్ ఆర్ స్మార్ట్ గ్రిడ్ జైసే క్షేత్రో మే నయే కోఆపరేషన్ నెట్వర్క్ కా గఠన్ కియా హై. స్టార్టప్స్ ఆర్ ఎస్ఎంఈస్ కో మార్కెట్ ఆర్ ఫైనాన్స్ సే జోడ్నే కే లియే హమ్నే బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ పోర్టల్
0: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే 18 ఏళ్లు దాటిన ప్రతి అమెరికన్ పౌరునికి $5,000 ఇస్తామని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డల్లాస్ లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మిడ్ టర్మ్ కన్వెన్షన్ లో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి తమ పార్టీ మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్లేనని, అప్పుడు వారికి $5,000 లభిస్తాయన్నారు. దానిని ట్రంప్ డివిడెంట్ అని పిలుస్తారని కూడా ట్రంప్ చెప్పారు.
2: Only I can make this promise to you, and here is my promise. If the Republicans win the House of Representatives and the United States Senate, both of them, because of our economic, tremendous economic success, like in history we've never had anything like what's happening, but because of our tremendous strength and success economically, I will issue a dividend to every adult citizen in the United States of America for $5,000. Very much like a successful company will do a cash distribution to its shareholders.
0: అయితే అమెరికాలో ప్రతి 4 ఏళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడి పాలనా కాలం సగం పూర్తయ్యాక అంటే 2 ఏళ్లకొకసారి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లుంటాయి. దిగువ సభని పిలిచే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 స్థానాలు ఉండగా, సెనేట్ లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. నవంబర్ 3న జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో 435 దిగువ సభ సీట్లతో పాటు 3వ వంతు సెనేట్ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి పార్లమెంట్లో బలం చేకూరుతుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోయినట్లయితే అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఆయన ఏకపక్ష నిర్ణయాలను నిలువరించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే సభలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని దక్కించుకోవడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్దంలో అమెరికానే గెలుస్తుందని చెప్పారు. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మో జలసంధికి ట్రంప్ జలసంధిగా పేరు మార్చాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
2: And food prices and almost every other item are rapidly going down. And by the way, oil will be going down as soon as we win the war with Iran, which is taking place right now. We're winning it. We control the Hormuz Strait. I think we should call the Hormuz Strait, we should call it the Trump Strait. I should get some. It's going to be called, ladies and gentlemen, I'll have an announcement. We'll call it the Trump Strait, and I'm sure the Iranian leadership will be thrilled with that.
0: అదేవిధంగా అమెరికాలో రాజకీయ నాయకత్వ మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఇంకా యుద్దాన్ని కొనసాగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ అణ్వాయుధ ఆకాంక్షలను సులభంగా నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఇరాన్ ఇకపై ఎక్కువ కాలం ఆ భారాన్ని మోయలేదని, అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే ఆ దేశం ఒత్తిడిని తట్టుకోలేక లొంగిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఆదివారం నుంచి మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా ఆర్థిక సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ అమెరికా నౌకలు, ఇంధన రవాణా మార్గాలపై దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ చమురు రవాణాకు సంబంధించిన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మో జలసంధి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ తన ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా చమురు సహజవాయువు ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. హార్మో జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించి కొత్త పరిమిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు కూడా ఇరాన్ తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన 5 ముడిచమురు రవాణా నౌకలపై అమెరికా బలగాలు దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ వెల్లడించింది. మంగళవారం చేపట్టిన ఈ దాడుల్లో 4 నౌకలు పూర్తిగా ధ్వంసమైనట్లు, మరో నౌక దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు సౌదీ అరేబియాలో బుధవారం పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని కేష్మ ద్వీపంతో పాటు సిరిక్ మినాబ్ కౌంటీల తీర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా నివేదించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $100 దాటి $101.21 వద్ద ముగిసింది. హార్మో జలసంధి ద్వారా సాధారణంగా జరిగే చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురువారం హార్మో జలసంధి గుండా కేవలం 7 నౌకలు మాత్రమే ప్రయాణించాయని, సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 125 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్దానికి సంబంధించి గతవారం కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నుంచి రష్యా తమ దేశపు క్షిపణులు, డ్రోన్లతో యుక్రెయిన్పై తీవ్రమైన దాడులు చేసింది. అమెరికా శాంతి దూతలు జార్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు యుక్రెయిన్ రష్యాలో పర్యటించి శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించిన కొద్ది రోజులకే కీవ్ నగరంపై రష్యా భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 5 మరణించగా 35 మందికి పైగా గాయపడ్డారు. కీవ్లో నివాస భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై యుక్రెయిన్ అధ్యకుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధులు కొన్ని మంచి ప్రతిపాదనలు తీసుకొచ్చారని, భవిష్యత్ చర్చలకు ఇవి ఉపయోగపడవచ్చని చెప్పారు. ధాన్యం రవాణా, ఇంధన మౌలిక వసతులు, యుద్ద ఖైదీల మార్పిడి వంటి అంశాలపై చర్చలు కొనసాగించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఇండోనేషియాలోని అనక్ క్రకౌటో అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందడంతో భారీగా అగ్నిపర్వత బూడిద వెలువడింది. జకార్తాలోని ప్రధాన విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాల్లో విమాన సేవలకు దీని కారణంగా అంతరాయం ఏర్పడింది. 1500కు పైగా విమానాలు, సుమారు 170,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనంతో బూడిద మేఘం సుమారు 50,000 అడుగుల ఎత్తు వరకు చేరింది. అయితే 2018లో జరిగినట్లుగా సునామీ ముప్పు ప్రస్తుతం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగో తూర్పు ప్రాంతంలోని బుకావు నగరంలో ఉన్న ఓ ప్రాంతంలో మొదట ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి పక్కనే ఉన్న 2 పాఠశాలలకు మంటలు వేగంగా వ్యాపించాయి. పురాహ ఉజమా ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, 10 సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తరాఫ్రికాలో గురువారం కీలకమైన దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అల్జీరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిపిన చర్యలు ప్రేరేపితమైనవని పేర్కొంటూ అల్జీరియా ఈ నిర్ణయం తీసుకుంది. యుఏఈకి చెందిన సైనిక పౌర విమానాలకు తన గగనతలాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాణిజ్య విమానాలకు 2020 చివరి వరకు మినహాయింపునిచ్చింది. చైనాలో గురువారం ఓ నౌకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావో నగరంలోని ఓ నౌకా నిర్మాణ కేంద్రంలో విదేశీ జెండాతో ఉన్న కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌక లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఓషన్ మెలడీ అనే బల్క్ క్యారియర్ అయి ఉండొచ్చని, మరమ్మతుల కోసం చింగ్డావో బహే షిప్యార్డ్లో ఆగిందని అధికారులు వెల్లడించారు. H1B వీసాదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఎలిమినేటింగ్ ది డిస్క్రిషనరీ 60-day గ్రేస్ పీరియడ్ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS

వెల్లడించింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియక ముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. E1, E2, E3, H1B, H1B1, L1, O1, TN కేటగిరీస్ కింద ఉన్న నాన్ ఇమిగ్రెంట్లకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా జరుగుతున్న 2026 యుఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ తుది దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబ్లంక వరుసగా నాలుగోసారి యుఎస్ ఓపెన్ ఫైనల్ కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అమెరికాకు చెందిన మూడో సీడ్ జెస్సికా పెగులాను 7-5, 6-2 ఆమె ఓడించారు. మరో సెమీఫైనల్ మ్యాచ్ లో రెండో సీడ్ ఎలెనా రెబిక్నా నాలుగో సీడ్ అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్ పై 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తొలిసారి యుఎస్ ఓపెన్ ఫైనల్ కు ప్రవేశించారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని వినిపించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రేంపు సాగరిక. ఇది అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ఎవ్రీడే అన్యూ డే, కొత్త ఉత్సాహంతో ప్రతి క్షణం అందమైన ఒక గిఫ్ట్లా, ఒక బహుమతిలా అనుభూతి చెందుతూ అదే ఆలోచనలతో ఉంటే చాలా పాజిటివ్గా మనం ముందుకు నడవగలం. సో మన మైండ్ పాజిటివ్ ఎనర్జీ నింపాలి అని అంటే మంచి మంచి పాటలు వినాలి. సో ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ వినిపించే పాటల పల్లకి అయితే మీకోసం రెడీగా ఉంది. ఎస్, మరి 6304-7674-36 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి లేటెస్ట్ సాంగ్స్ కోసం. సో నెక్స్ట్ సాంగ్ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు, మిరాయ్ మూవీని నుంచి వైబ్ ఉంది అనే పాట నా కోసం ప్లే చేయండి అంటూ మనకి మాధురి గారు మెసేజ్ చేస్తున్నారు సుజాత నగర్ ఏరియా నుంచి. హాయ్ అండి మాధురి గారు, మీకోసం మీరు అడిగిన మీరాయ్ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్లో 2005లో వచ్చింది. సో తేజ సజ్జ అండ్ మంచు మనోజ్ కాంబినేషన్లో 4th హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీగా 2025లో 4th హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు మూవీగా మిరాయ్ తెరకెక్కింది. సో మ్యూజికల్ పరంగా చూస్తే గౌరీ హరి మ్యూజిక్ అందించారు. అండ్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్న పాట వైబ్ ఉందిలే అంటూ రాబోతుంది. కృష్ణకాంత్ లిరిక్స్ అందిస్తే ఆర్మన్ మాలిక్ పాడారు. ఇంకెందుకు ఆలస్యం, సూపర్ హిట్ అయిన పాట ఇప్పుడు మీ అందరి కోసం మన పాటల పల్లకిలో వింటూ ఎంజాయ్ చేయండి.

నెక్స్ట్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో టెంపర్డ్ మూవీ అయితే వచ్చింది. ఈ మూవీలో టైటిల్ సాంగ్ నా కోసం ప్లే చేయండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి తెలియజేసేలోగా. జూనియర్ ఎన్టీఆర్ అండ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ మూవీ. సో నేను ప్లే చేసిన పాట అనూప్ రుబెన్స్ పాడారు, అండ్ అలాగే కార్తికేయన్, ఉమా భార్గవి అండ్ సింహ వీరందరూ పాడిన పాట ఇప్పుడు నేనైతే ప్లే చేస్తున్నాను. సో మన పాటల పల్లకిలో సో ఈ పాటని మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు మునగపాక విలేజ్, ఉమా మహేష్, రేవతి, సాత్విక్, హన్సిక్ వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ నీ నమస్తే, మీకోసం అలాగే లిజనర్స్ అందరికోసం కూడా ఈ పాట అయితే ప్లే చేస్తున్నా. అండ్ నెక్స్ట్ పాట మీదే కావాలి, లేటెస్ట్ మూవీ నుంచి రిక్వెస్ట్ చేయాలి అండ్ మీ పేరు మీద ప్లే చేయాలి అని అనుకుంటే వెంటనే మెసేజ్ పంపించండి 6304767436 ఈ నెంబర్కి.

ఎస్ మరి ఈ పాట గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. సో తెలుగు వెర్షన్లో కృష్ణకాంత్ రాశారు ఈ పాటని. కూలీ మూవీలో నేనైతే ఈ పాటను ప్లే చేస్తున్నాను. సో పూజా హెగ్దర్తో పాటు శోభిన్ కూడా కనిపిస్తారు. సో అతను వేసిన సింపుల్ అండ్ ఆ డ్యాన్స్ స్టెప్స్ సో అందరికీ కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి అండ్ అందరికీ కూడా ఆకట్టుకున్నాయి. సో మోనికా పేరుతో ఈ పాట అయితే మీ అందరి కోసం నేనైతే వినిపిస్తున్నాను. సో చాలా మంచి హుక్ స్టెప్స్ ఉన్నాయి, బాగా వైరల్ కూడా అయింది ఇంటర్నెట్లో. ఈ పాటని మా కోసం ప్లే చేయండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. గౌరీ శంకర్ గారు సింహాచలం ఏరియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక కొత్త పాట మా కోసం ప్లే చేయండి అంటూ కళ్యాణి గారు, చందు గారు తగరపల్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మరొకరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు చౌటప్పల్ నుంచి. కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భర్తుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర గణేష్ వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మీ అందరి కోసం కూలీ మూవీ నుంచి ఈ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ సాంగ్ మీదే కావాలి అని అనుకుంటే వెంటనే మెసేజ్ పంపించండి.

ఇరుముడి మూవీ నుంచి నేనైతే సాంగ్ ప్లే చేస్తున్నాను. సో డివోషనల్గా అని అనుకుంటాము, కానీ తండ్రి కూతురు బంధం అండ్ లైఫ్లో వచ్చే చేంజెస్, సో ఇవన్నీ కూడా ఈ థీమ్తో ఈ కాన్సెప్ట్ అయితే అందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. సో రవితేజ గారికి స్ట్రాంగ్ కమ్బ్యాక్ టాక్ తెచ్చిన మూవీ ఇరుముడి. సో ఈ మూవీ నుంచి సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. సో నా కోసం ఇరుముడి ఈ మూవీ నుంచి సాంగ్ కావాలని వేదులు వలస నుంచి బుజ్జి మాసారు మనకి మెసేజ్ చేశారు. హాయ్ అండి, నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. మీకోసం నేనైతే ఆ పాట ప్లే చేస్తున్నాను. సో హేషమ్ అబ్దుల్ పాడిన పాట ఇప్పుడు మీ అందరి కోసం నేనైతే ప్లే చేస్తున్నాను, మన పాటల పల్లకిలో. సో నెక్స్ట్ సాంగ్ మీదే కావాలి అని అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి. సో హేషమ్ అబ్దుల్ అండ్ అలాగే సాధిక పాడిన పాట కంటిన్యూ చేద్దాం మన ప్రోగ్రామ్ని. వింటూ ఎంజాయ్ చేయండి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఎస్ మరి, జాతి రత్నాలు మూవీ నుంచి సాంగ్ కావాలి అని మనకి నగేష్ గారు మద్దులపల్లి మీరియా నుంచి రిక్వెస్ట్ చేశారు. ఎస్ మరి, రామిరియాల వాయిస్ లో విని ఎంజాయ్ చేశారు కదా. అండ్ నెక్స్ట్ సాంగ్ మీ అందరికోసం నేనైతే ప్లే చేస్తున్నాను. ఒక్కడు మూవీ నుంచి అత్తారింటికి అనే పాటని నా కోసం ప్లే చేయండి, మా కోసం ప్లే చేయండి అంటూ మునుగపాక నుంచి నాగేశ్వరరావు గారు, మంగరత్నం, కార్తీక్, శిరీష్, నిరీష, నిర్మల వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ ని నమస్తే, మీ అందరికోసం మీరు అడిగిన మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మన్ శర్మ గారు కంపోజ్ చేశారు అండ్ హరిహరన్ అండ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట ఇప్పుడు మన పాటల పల్లకిలో.

వెల్కమ్ బ్యాక్ టు పాటల పల్లకి. 10:41 అవుతుంది ఈ టైంలో. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఎస్, మరి నెక్స్ట్ సాంగ్ 2000 వచ్చిన ఒక మంచి వైబ్ ఉన్న మూవీ అనమాట. సో నాగార్జున సిమ్రాన్ కెమిస్ట్రీకి తోడు నువ్వొస్తావని మూవీలో మెలోడీ అప్పటి ప్రేక్షకులకి, అంటే అప్పుడు ఆడియన్స్కి కాకుండా ఇప్పటికీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సో 2000 తెలుగు సినిమా ఆ వింటేజ్ రొమాంటిక్ వైబ్ ఇప్పటికీ కూడా అందరూ కూడా, సో వాళ్ళ సాంగ్స్ లిస్ట్లో ఈ సాంగ్స్ అయితే ఉండే ఉంటాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్కి విఆర్ ప్రతాప్ దర్శకత్వం చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ఎస్ఏ రాజ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందించారు. సో ఇందులో కలలోనైనా కలగనలేదే నువ్వొస్తావని అనే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడితే చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. ఇప్పుడు నేను ఆ పాటను మీ అందరికీ వినిపిస్తున్నా. ఈ పాటను వినిపించమని మనకి శుభోదయం అంటూ గొల్లపాలెం నుంచి ట్రైలర్ నూకల కొండబాబు గారు, వరలక్ష్మి,

సత్యం, మనీషా వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ని నమస్తే మీకోసం, అలాగే లిజనర్స్ అందరికోసం కూడా ఈ పాటను అయితే ప్లే చేస్తా. వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి. ఎఫ్ఎం రేంపు సాగరిక, ఇది అందరించి ఆలకించి ఆనందించి అందరికీ పంచము.

పాటల పల్లకిలో నెక్స్ట్ రాజాసాబ్ మూవీ నుంచి సాంగ్ కావాలి అని మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎస్ రైట్ నో, విశాల్ మిశ్రా అండ్ శృతి రంజని పాడిన పాట నేనైతే ప్లే చేస్తున్నాను రాజాసాబ్ నుంచి. సో మనకి ఈ మూవీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మధు వన్య గారు అక్కేపల్లెమేరియా నుంచి. హాయ్ ని నమస్తే మీకోసం, అలాగే లిజనర్స్ అందరి కోసం ఈ పాట. స్టే ట్యూన్.

ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు అలరించి కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు రైట్ నౌ. పాటల పల్లకిలో 10:52 అవుతుంది ఈ టైంలో. సో మ్యూజిక్తో మ్యాజిక్ చేసే పాటల పల్లకి ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మీ రిక్వెస్ట్ మేరకు మధురమైన పాటల్ని, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ని అండ్ స్వరాలకు అందం చేకూర్చే సంగీతం, ఇవన్నీ కూడా మీ రిక్వెస్ట్లో రాగాలి. సో ఇవన్నీ కలిపితేనే పాటల పల్లకి. నెక్స్ట్ మనకి

లోకేష్ అండ్ రజని సీతమ్దారి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మరొకరు కూడా మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు, మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి ఒక సాంగ్ నాకోసం మాకోసం ప్లే చేయండి అనని. కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చురాజు పల్లం, రెడ్డి రామాలయం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, నమస్తే. మీ అందరి కోసం నేనైతే ప్లే చేస్తున్నాను. సో ఉదిత్ నారాయణ అండ్ శ్వేతా మోహన్ వాయిస్లో మీ సల్ల పిల్ల అంటూ వింటూ ఎంజాయ్ చేయండి.

0: నీకుమే నత్తయ్యేలా మిసాల పిల్ల.
1: నైంటీస్లో మ్యాజిక్ అంటే మ్యూజికల్ మ్యాజిక్ అని అంటే మాత్రం మెరుపు కళ్ళలు తప్పకుండా గుర్తొస్తుంది. ప్రభుదేవ అరవింద్ స్వామి కాజువల్ మెయిన్ రోల్స్లో. సో మంచి మూవీ అనే చెప్పచ్చు. ఏఆర్ రహమాన్ సంగీతం అండ్ అలాగే ప్రభుదేవ డ్యాన్స్ అండ్ మంచి పాటలు, సో అన్నీ కూడా స్పెషల్ థింగ్స్ అనే చెప్పచ్చు. సో నైంటీస్ మ్యూజికల్ మ్యాజిక్ గుర్తొచ్చింది మన లిజనర్కి. సో ఎవరికి అంటే, సో నాకోసం మెరుపు కళ్ళలు మూవీలో పాట వేయండి అంటూ మల్లీశ్వరి నాగేశ్వర గారు మంతా వారి వీధి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ని నమస్తే మీకోసం, అలాగే లిజనర్స్ అందరి కోసం కూడా ఈ పాట అయితే ప్లే చేసిన. అండ్ ఈరోజు ఎవరైతే మెసేజెస్ పంపించారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాటతో మన ప్రోగ్రామ్ అయితే కంక్లూడ్ చేద్దాం. స్టే ట్యూన్డ్.

ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. హలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికి పంచు. ఎస్, మరి రాగాల పల్లకైతే మరొకసారి అంటే మీ మళ్ళీ మీ మొబైల్స్కి పని కల్పించే టైం అయితే వచ్చేసింది. ఎస్, మరి మధురిమ రెడీగా ఉంది ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్, ఎవర్ గ్రీన్ సాంగ్స్ మీకోసం వినిపించడానికి మధురిమ కార్యక్రమంలో నేనైతే రెడీగా ఉన్నా. సో ఒకసారి మధురిమలో ఏ పాటలు, ఆ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సాంగ్ నెంబర్ 1గా మీ అందరి కోసం రాబోతుంది సన్నగా అంటూ. సో మరి ఫుల్ సాంగ్ వినాలి అని అనుకుంటే దీపారాధన ఆ మూవీ నుంచి ఈ పాటని సాంగ్ నెంబర్ 1 అని టైప్ చేస్తూ మీ పేరు ప్రాంతం యాడ్ చేసి 6304767436 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి. నెక్స్ట్ దసరా బుల్లోడు చిత్రం నుంచి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ దసరా బుల్లోడు చిత్రం నుంచి సాంగ్ నెంబర్ 2గా మధురిమలో రాబోతుంది. నెక్స్ట్ శుభోదయం చిత్రం నుంచి

ఈ పాట ఫుల్గా వినిపించాలి అంటే మీరు రిక్వెస్ట్ పంపించాలన్నమాట. సాంగ్ నెంబర్ 3 అని టైప్ చేయండి. సో ఓన్లీ ఎలా అంటే మధురిమ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే సాంగ్ నెంబర్ ఒక్కటే. సో సాంగ్ నెంబర్ అని కూడా టైప్ చేయొద్దు, 1 అయితే 1, 2 అయితే 2 అది టైప్ చేసి తర్వాత మీ పేరు, ప్రాంతం అండ్ 6304767436కి ఒక్కసారే మెసేజ్ పంపించండి. సో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పంపిస్తే ఏంటంటే అది స్కిప్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ సాంగ్ నెంబర్ 4గా

విజయం మనదే చిత్రం నుంచి ఈ పాట సాంగ్ నెంబర్ 4గా రాబోతుంది. సో వెంటనే సాంగ్ నెంబర్ టైప్ చేయండి అండ్ మీ పేరు ప్రాంతం టైప్ చేసి 6304767436 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి. ముందుగా నేనైతే దీపారాధన చిత్రం నుంచి ఈ పాటతో మన ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను.

ఎస్ మరి, దీపారాధన చిత్రం నుంచి చక్రవర్తి గారు కంపోజ్ చేసిన ఎస్పీ బాలు గారు, బాలసుబ్రహ్మణ్యం అండ్ పి సుశీల ఆలపించిన పాట విని ఎంజాయ్ చేశారు కదా మధురిమ కార్యక్రమంలో. ఎస్ మరి, ఈ పాటని చాలా మంది అయితే రిక్వెస్ట్ చేశారు, ఎవరు ఎక్కడి నుంచి అనేది తెలుసుకుందాం. వాసవి శేఖర్ గారు ఏవియన్ కాలేజ్ రోడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, గంగరాజు గారు మర్రిపాలెం ఏరియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, అండ్ దీపారాధన చిత్రం నుంచి సాంగ్ కావాలి అని సాయి గారు ఎల్లమంచిలి నుంచి రిక్వెస్ట్ చేశారు, అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్, మెర్సి విజయ వీరంతా మహబూబ్ నగర్ నుంచి రిక్వెస్ట్ చేశారు. హాయ్ నమస్తే. అండ్ సాంగ్ నెంబర్ 1 మన కోసం ప్లే చేయండి అంటూ కొవ్వూరు సత్తిరెడ్డి గారు పసలపూడి నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ సాంగ్ నెంబర్ 1 వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ప్రత్యేక అభినందనలు అంటూ మనకి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ సాంగ్ నెంబర్ 1 కావాలి అని మనకి యాక శ్రీనివాసరావు గారు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ మరొకరు కూడా మెసేజ్ చేస్తున్నారు, హర్ష గారు టెక్కలి వలస విలేజ్ విజయనగరం నుంచి రిక్వెస్ట్ చేశారు. హాయ్ అండి నమస్తే. సో అండ్ అలాగే ముకుందరావు గారు, లక్ష్మీ, స్వరూప్, సూరి, అచ్చెన్న, అమ్ము వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా నుంచి. సో ఇంకా సాంగ్ నెంబర్ 1 మాకోసం కూడా ప్లే చేయండి అని మనకి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉత్కూరు నారాయణపేట నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి వీరంతా రిక్వెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానానికి. అండ్ నెక్స్ట్ సాంగ్ నెంబర్ 2గా నేనైతే ప్లే చేస్తున్నాను దసరా బుల్లోడు చిత్రం నుంచి. ఈ పాట నుంచి మనకి చాలా మంది మెసేజెస్ పంపించారు. సో సిహెచ్ ప్రసాద్ గారు, సాయి చైతన్య, లక్ష్మి వీరంతా ఈస్ట్ గోదావరి నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ అలాగే కొట్నూరు మహేష్ బాబు గారు, అనురాధ, వెంకట రామలింగేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ వీరంతా బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుంచి రిక్వెస్ట్ చేశారు. హాయ్ అండి, నమస్తే. అండ్ మాకోసం సాంగ్ నెంబర్ 2 పాట వినిపించండి అంటూ తాడేపల్లిగూడెం నుంచి పవన్ కుమార్ గారు, వరహలరావు, శ్రీను వీరంతా రిక్వెస్ట్ చేశారు. అలాగే ప్రభావతి, వంశీ, యమున వీరంతా శ్రీకాకుళం జిల్లా కోలాకి మండలం నుంచి రిక్వెస్ట్ చేశారు. సాంగ్ నెంబర్ 2 నాకోసం కూడా ప్లే చేయండి అంటూ సత్తి సుబ్బారావు గారు, రాయలపాలెం, అమలాపురం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. నమస్తే అండి. దసరా బుల్లోడు చిత్రం నుంచి సాంగ్ కావాలని సూర్యబాబు గారు, వెంకట్, భువన్, రామ్, జస్విత్, శ్రీరామ్ అండ్ కుటుంబ సభ్యులు వీరంతా రిక్వెస్ట్ చేశారు. సో ఇంకా చాలా మంది మెసేజెస్ పంపిస్తున్నారు. సో మీ రిక్వెస్ట్ అలా కంటిన్యూ చేయండి. నేనైతే ప్లే చేస్తున్నాను దసరా బుల్లోడు నుంచి పాటని. ఆచార్య ఆత్రేయ.

దసరా బుల్లోడు చిత్రం నుంచి ఆచార్య ఆత్రేయ అందించిన పాట విని ఎంజాయ్ చేశారు కదా. అండ్ ఈ పాటకి ఇంకా రిక్వెస్ట్లు అయితే చాలా వచ్చాయి. సో ఈ ప్రోగ్రాంలో నాకోసం సాంగ్ నెంబర్ 2ను ప్లే చేయండి అంటూ నాగేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మర్రిపల్లెం నుంచి రిక్వెస్ట్ చేశారు. హాయ్ నమస్తే, థ్యాంక్ యూ. అండ్ అలాగే సాంగ్ నెంబర్ 2 నాకోసం ప్లే చేయండి అంటూ దమోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక వీరంతా చంద్రంపేట మండలం చిత్తియాల నుంచి రిక్వెస్ట్ చేశారు ఆప్షన్ 2 కావాలి అని. సో నెక్స్ట్ సాంగ్ నెంబర్ 2 కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజి పలం, రెడ్డి వీల్ది నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, నమస్తే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ వనపత్తి నుంచి, మనకి వనపత్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు గోవర్ధన్ రావు గారు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, సాంగ్ నెంబర్ 2 ఆల్రెడీ ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ పంపించినందుకు. సో ఇలా మనకి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే సాంగ్ నెంబర్ 2 రిక్వెస్ట్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. సో నెక్స్ట్ రిక్వెస్ట్ కామేశ్వరరావు గారు, రాజా, కళ్యాణ్, ధనుష్, కౌశిక్ వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంవిపి కాలనీ నుంచి సెప్టెంబర్ 1 నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, నమస్తే. సో మీరు అడిగిన పాట ఆల్రెడీ ప్లే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ రిక్వెస్ట్ పంపించినందుకు.

చింతలపూడి రాంబాబు గారు, అప్పారావు గారు, ఆనందలక్ష్మి, చెంగల్రావు పేట, తుమ్మల వారి వీధి నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కె సత్యారావు గారు, లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్ తుమ్మపాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అనకాపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆడారి నాగేశ్వరరావు గారు, మంగరత్నం, శిరీష, నిర్మల, కార్తిక్ వీరంతా రిక్వెస్ట్ చేశారు. సో ఇంకా మనకి మరొకరు కూడా రిక్వెస్ట్ చేశారు, వెంకటరమణ గారు, లక్ష్మి, ఆరిలోవ బాలాజీ నగర్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ సాంగ్ నెంబర్ 2 కావాలి అని బంగారు రాజు గారు, అరుణ మనకి మహత్ కాలనీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, నమస్తే. సో మీరు అడిగిన పాట ఆల్రెడీ ప్లే చేశాను, నెక్స్ట్ సాంగ్ నెంబర్ 3 అయితే ప్లే చేస్తాను. సో ఇంకెవరైనా రిక్వెస్ట్లు పంపించాలని అనుకుంటే 6304767436 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి. సో మనకి నెక్స్ట్ రాజా రమ మోహన్ రావు గారు ఎండాడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 2 కావాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానానికి. అండ్ నెక్స్ట్ సాంగ్ నెంబర్ 3 మీ అందరి కోసం నేనైతే ప్లే చేస్తున్నాను. శుభోదయం చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో సాంగ్ నెంబర్ 3 కోసం మనకి గంగరాజు గారు మరిపలం నుంచి రిక్వెస్ట్ చేశారు. సో చేసిన వాళ్ళే కాకుండా చేయలేని వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. అండ్ అలాగే మీరు ఒక సాంగ్ రిక్వెస్ట్ చేశారు అని అనుకుంటే మీకు బాగా నచ్చిన పాట రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకో సాంగ్ రిక్వెస్ట్ పెడితే సో అక్కడ సాంగ్ నెంబర్ 4 అనే వస్తుంది. సో దయచేసి గమనించగలరు. అండ్ నెక్స్ట్ సాంగ్ నెంబర్ 3 గురించి మనకి రిక్వెస్ట్ చేశారు నరేష్ గారు, మెర్సీ, విజయ, రోజా వీరంతా మనకి రిక్వెస్ట్ చేశారు మహబూబ్ నగర్ నుంచి. సో లెట్స్ సీ ఇంకా ఎవరైనా సాంగ్ నెంబర్ 3 చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ రిక్వెస్ట్లు అయితే చదువుదా. రవి గారు దొండపత్తి నుంచి రిక్వెస్ట్ చేశారు సాంగ్ నెంబర్ 3 కావాలి అని. సో మీ అందరి కోసం నేనైతే ప్లే చేస్తున్నాను శుభోదయం చిత్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. నెక్స్ట్ విజయం అనేదే చిత్రం నుంచి సన్నజాజి పూలు అనే పాట అయితే మీకోసం వినిపించబోతున్నాను. మరి ఈ పాట మీ పేరు మీద వినాలి, వినిపించాలి అని అనుకుంటే 6304767436కి సాంగ్ నంబర్ 4 అని టైప్ చేసి మీ పేరు, ప్రాంతం యాడ్ చేసి పంపించండి. సో సాంగ్ నంబర్ 3 ఆల్రెడీ ప్లే చేశాను. శుభోదయం చిత్రం నుంచి కంచికి పోతావా కృష్ణమ్మ అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో సో సూపర్ హిట్ అయిన పాట నేనైతే వినిపించాను. సో సాంగ్ నెంబర్ 3 రిక్వెస్ట్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కళ్యాణి సహస్ర శ్రీ విద్య తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ సాంగ్ నెంబర్ 3ని రిక్వెస్ట్ చేశారు రమణారావు గారు, అరవింద్, ఆర్నవ్, లక్ష్మీ ప్రసన్న, సాయిప్రియ గార్డెన్స్ మధురవాడ నుంచి రిక్వెస్ట్ చేశారు. అలాగే మూర్తి గారు చిన్న వాల్టేర్ ఏరియా నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ మూడవ పాట నాకోసం

వినిపించండి అంటూ గవరపల్లం నుంచి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి గారు రిక్వెస్ట్ చేశారు. నెంబర్ 3 కావాలి అని పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, పలక సత్యనారాయణ, కృష్ణకుమారి పాతకొట్టం నుంచి రిక్వెస్ట్ చేశారు. హాయ్ అండి, మీ అందరికీ నమస్తే. అండ్ సాంగ్ నెంబర్ 3 మరొకరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ధోనిపూడి ప్రమీల గారు, సూర్యనారాయణ మూర్తి, మద్దిలపాలెం ఏరియా నుంచి రిక్వెస్ట్ చేశారు. నమస్తే అండి. అండ్ అలాగే నెక్స్ట్ సాంగ్ నెంబర్ 4 కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ చెప్పాను కదా, సాంగ్ నెంబర్ 4 విజయం మనదే చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సాంగ్ నెంబర్ 3 రిక్వెస్ట్ వెంకట్రావు గారు, కనకమ్మ, రిషిత, చాణిక్య, రోజా, ఇందిర, ప్రియదర్శిని కాలనీ, ఎన్ఏడి నుంచి రిక్వెస్ట్ చేశారు. హాయ్ అండి, నమస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అభిమానానికి. నెక్స్ట్ సాంగ్ నెంబర్ 4 నేనైతే ప్లే చేస్తున్నాను. అండ్ కొంతమంది సాంగ్ నెంబర్ 5 కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను 4 సాంగ్స్ అనౌన్స్ చేశాను మన మధురిమ కార్యక్రమంలో. ఫస్ట్ ఏమొచ్చి దీపారాధన, అండ్ సెకండ్ దసరా బుల్లోడు, థర్డ్ శుభోదయం, ఈ 3 ప్లే చేయడం జరిగింది. లాస్ట్గా విజయం మనదే చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్. మన మధురిమ కార్యక్రమంలో విజయం అందే చిత్రం నుంచి సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. సో ఈ సాంగ్ని సీత గారు విశాఖపట్నం పిఎం పల్లం నుంచి రిక్వెస్ట్ చేశారు. సాంగ్ నెంబర్ 4 నా కోసం వినిపించండి అని. అలాగే

రాజ్ కుమార్ గారు కాజలూరు నుంచి రిక్వెస్ట్ చేశారు. అండ్ విజయం మనదే చిత్రం నుంచి కావాలి అని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎస్ వెంకట్ ఎస్ఎస్ బాబు గారు రిక్వెస్ట్ చేశారు. అలాగే గొల్లలపాలెం నుంచి నూకల కొండబాబు గారు వరలక్ష్మి సత్యం మనీష రిక్వెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే గద్వాల్ జిల్లా నుంచి మనకి ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహ గారు, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి రిక్వెస్ట్ చేశారు. అండ్ డిఎస్ఎన్ మూర్తి గారు ఇసుకతోట నుంచి రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానానికి. సో ఇప్పుడు నేను ప్లే చేసే పాట అయితే ఘంటసాల గారు కంపోజ్ చేశారు, ఎన్టీ రామారావు గారు, బి సరోజాదేవి కాంబినేషన్లో వచ్చిన విజయం అందే చిత్రం నుంచి. సో మరి ఈ పాటతో మన ప్రోగ్రామ్ని అయితే కంక్లూడ్ చేద్దాం. ఈరోజు మన ఆపాత మధురాల్ని వినిపించే మన మధురిమ గీతాలను రిక్వెస్ట్ చేసిన శ్రోతలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో మీ అభిరుచికి తగ్గట్టుగా ఈ మధురమైన పాటలు మీకోసం అందిస్తున్నాం. మీ ప్రేమాభిమానాలకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

పాటలే మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికి పంచు రైట్ నా. నువ్వు వస్తానంటే ఎద్దంటానా, మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఈ పాట నిలువద్దాం అంటూ కార్తిక్ అండ్ సుమంగ్లి వాయిస్లో వింటూ ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది హలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికి పంచు. రైట్ నౌ మధుమంజరి కార్యక్రమం అయితే రెడీగా ఉంది. మరి తెలుగు పాటలు వినిపిస్తూ ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ మీ అందరి కోసం. నేనైతే ఫస్ట్గా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ పాటతో మన మధుమంజరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నెక్స్ట్ మన మధుమంజరిలో ప్రేమికుడు చిత్రం నుంచి పాట వింటారు.

కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన పాటలా ఉందా? సో ఇప్పటికీ విన్నా కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అనే అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, ఎస్పి పల్లవి పాడిన ప్రేమికుడు చిత్రం నుంచి పాట విన్నారు కదా మధుమంజరిలో. తదుపరి గోపి గోపికా గోదావరి చిత్రం నుంచి వంశీ గారి డైరెక్షన్లో చక్రి గారు మ్యూజిక్ అందించారు, రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. సో చక్రి కౌసల్య ఆలపించిన పాట ఇప్పుడు వింటారు. అలాగే నెక్స్ట్ సెవెంత్ సెన్స్ మూవీ నుంచి వేటూరి గారి సాహిత్యంలో కార్తిక్ పాడిన పాట వింటారు. సో మనం మధుమంజరి కంటిన్యూ చేద్దాం ఈ పాటలతో.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. ఇక వార్తల వివరంగా. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్దికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాద

0: పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: ఆజ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై, భారత్ ఎకనామిక్ బ్రిడ్జ్ బనా రహా. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000కు చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యకులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి.

ఈ రోజు తీరప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో

0: మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో మోకిలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణకొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 తేడాతో ఓడించి భారత్ జట్టు ఫైనల్ చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణకొరియాతో తలపడనుంది. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణకొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్టూడియోలో టైం 12:40 అవుతుంది. ఇప్పుడు లలిత గీతాలు వింటారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వడ్డాది బాలగాయత్రి పాడిన గానం వింటారు. వీరికి శ్రీ ఎస్వి రామకృష్ణ గారు కీబోర్డ్ సహకారం, శ్రీ ఏ ఆనంద్ కుమార్ తబ్లా సహకారం ఇస్తున్నారు. ముందుగా దొంగచూపు లేలనోయి, రచన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లలిత సంగీతం విన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి వడ్డాది బాలగాయత్రి పాడిన లలిత గీతాలు విన్నారు. వీరికి శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్ సహకారం, శ్రీ ఏ ఆనంద్ కుమార్ గారికి తబలా సహకారం ఇచ్చారు.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు అలరించే కెరట ఆలకించు ఆనందించు అందరికీ పంచు. రైట్ నౌ మధురమైన ఆలోచనలు, మనసును తాకే మాటలు, ఆనందాన్ని పంచే అందమైన కబుర్లు, ఇవన్నీ మీ ముందుకు తెస్తుంది ఎఫ్ఎం రెయిన్బో. సో మరి ఎఫ్ఎం రెయిన్బోలో ఇప్పుడైతే తెలుగు సినిమా పాటలు అయితే వినిపోతున్నారు. మరి ముందుగా కడలి చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సో కడలి మూవీకి ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనే చెప్పొచ్చు. సో సముద్రం బ్యాక్ డ్రాప్, మణిరత్నం గారి విజువల్ స్టైల్స్ ఈ మూవీకి ఒక ప్రత్యేకమైన యాడింగ్ అట్మాస్ఫియర్ అయితే ఇచ్చాయి. సో ఆ మూవీ కడలి నుంచి నేనైతే శక్తిశ్రీ గోపాలన్ పాడిన గుంజుకున్న అనే పాట అయితే ప్లే చేసిన, మరి ఈ పాటతో మన ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేద్దాం.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రేంపు సాగరిక. ఇది హలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచురాయ్. నువ్వు 1/4 అవుతుంది ఈ టైంలో. నెక్స్ట్ సార్ మూవీ నుంచి మాస్టారు మాస్టారు అంటూ సాంగ్ అయితే రాబోతుంది శ్వేతామోహన్ వాయిస్లో. వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 అత్యవసర చికిత్స కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను వర్చువల్గా వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ 22 ప్రాజెక్టులకి 249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైనటువంటి అందరికీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ, 70 సంవత్సరాలు వయసు మిలితే ఆదాయంతో పని లేకుండా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
0: రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, but actually it is the strengthening of the architecture of infrastructure of health system. PM Abhim, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
0: రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ భవనాల్లో భాగమైన జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు సంబంధించి స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో కీలకమైన స్పైర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా, దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలోని బెంచ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో అధికారులు యంత్రాలతో నీటిని తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆమె అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి జిల్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, సంక్షేమం, సుపరిపాలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భావితరాలకు మంచి భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ,
4: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కొత్త వరవడే ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని కమ్యూనిటీస్ కి, అన్ని వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా జెన్జీ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఆ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జెన్జీ ఎలాగ ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అలవర్చాలి, ఖచ్చితంగా అందరం కూడా భావితరాలకు మంచి నాయకత్వం ఇవ్వాలంటే ఒక సుపరిపాలన ఇవ్వాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహార లోపాల తగ్గుదలకు కృషి చేస్తున్నట్లు కృష్ణాజిల్లా పామరుకు చెందిన అంగన్వాడీ టీచర్ కె రమ్యశ్రీ పేర్కొంటూ,
5: కిట్లు ఇస్తారు, బియ్యం, పప్పు, పాలు, గుడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కిట్ ఇస్తారు, తర్వాత వేడ్ చేస్తారు, మళ్ళీ ఎగ్ బ్లడ్ అన్ని చేయించుకోమని చెప్తారు. నీ బిడ్డకి నీకు ఆరోగ్యం అట్లా.

0: ఉండే అన్ని చెప్తా ఉంటారు. అన్ని టైంకి ఇట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు. ఆరోగ్యం గురించి బాగా చెప్తారు మా టీచర్ గారు.
1: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న శ్రీలంక పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు వెళ్లింది. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక పాట వింటారు.

ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. కేవలం మహిళలు మాత్రమే డైల్ చేయవలసిన మా నంబర్ 0891-2727-244. మరో నంబర్ 0891-2727-288. ఈ నంబర్స్కి కాల్ చేసి మహిళలు వారు కోరుకున్న పాటలను వినవచ్చు. మరి కార్యక్రమాన్ని ముందుగా ఒక చక్కటి పాటతో ప్రారంభిద్దాం.

0: హలో హలో,
1: హాయ్ అక్క,
0: హాయ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మునగపాకు నుంచి మాట్లాడుతున్నాను అక్క. నా పేరు నిరీష.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అమెరికా అమ్మాయి సినిమాలో పాడనా తెలుగు పాట అనే సాంగ్ ప్లే చేయండి అక్క.
0: తప్పకుండానండి. మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
1: ఓకే అక్క.

0: హలో
1: హలో
0: హలో, మీ పేరు ఎక్కడి నుంచి
1: హలో, నమస్తే.
0: మాట్లాడుతున్నారు? హలో,
1: హలో పాపా డాని. హలో,
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ప్రభా అండి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: రెబల్లో నుంచండి, దీపాలన్న పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
2: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: హలో హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఏమండి దీనివైనా మీకు చెప్పిన పాట అండి?
0: హలో,
1: హలో,
0: మీ
1: నమస్తే
0: పేరు
1: మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి, నేను క్రాప్ నుంచి వస్తున్నా మేడం గారు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నువ్వు వస్తానంటే నేను వద్దంటా సినిమా లేదండి. ఎన్నాళ్ళకి గుర్తొచ్చానో వానన్న పాట కావాలి మేడం గారు.
0: తప్పకుండానండి, మీరు
1: ఈ
0: కొన్ని పాట
1: పాట మన
0: వస్తుంది.
1: అందరి కోసం అండి.
0: తప్పకుండానండి.

0: హలో,
1: హలో,
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఏక రామలక్ష్మండి జంగారెడ్డిగూడు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ముద్రమూగుడు సినిమా నుంచి ఏదో సాంగ్ ఇవ్వండి.
0: తప్పకుండానండి, మీరు కోన పాట వస్తుంది వినండి.

ఇంతటితో ఈనాటి మహిళావాణి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 2:31 సైనిక మాధురి ఈ కార్యక్రమంలో భారత్ కి లోక్ కాలయాన్ ఈ అంశంపై శ్రీమతి కె. చందన గారి వ్యాఖ్యానంతో కూడిన హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: के महत्वपूर्ण द्वीपों पर कब्जे से लाल सागर में प्रमुख नौवहन मार्गों पर पकड़ मजबूत। और भारतीय महिला टीम ने चीन के मोकी में दक्षिण कोरिया को हराकर जूनियर एशिया कप हॉकी के फाइनल में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే ఈరోజు వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్. ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరం పొడవున పరిసర సముద్ర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కావున జాలర్లకు వేటకు వెళ్లరాదని హెచ్చరిక.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటున్నారు. ఇప్పుడు సైనిక్ మాధురి కార్యక్రమంలో భారత్ కి లోక్ కళాయాన్ అనే అంశంపై కె చందన గారి వ్యాఖ్యానంతో పాటు హిందీ చిత్రగీతాలు వింటారు.

0: మీరింతవరకు సైనిక్ మాధురి కార్యక్రమంలో భారత్ కీ లోక్ కళాయన్ అనే అంశంపై శ్రీమతి కె చందన గారి వ్యాఖ్యానంతో పాటు హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. అలనాటి ఆపాత మధురాలతో పాటు భారతదేశ విశేషాలను తెలుసుకునే కార్యక్రమం మధురమే సుధాగానం. మధురమే సుధాగానం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈనాటి మన మధురమే సుధాగానంలో మీకు నచ్చిన పాటను విని మా శ్రోతలకు కూడా వినిపించాలి అనుకుంటే, మీకు నచ్చిన పాట పేరు, సినిమా పేరు, మీ పేరు, మీ ప్రాంతం పేరు మాకు వాట్సాప్ చేసేయండి. మా వాట్సాప్ నంబర్ 6304767436. అలాగే మన మధురమే సుధాగణంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటో తెలుసుకునే ముందుగా ఒక మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. మన దేశంలోని కొన్ని కళలను చూస్తే వాటి అందం మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న చరిత్ర కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన కళే ధోక్రా. ధోక్రా కళలో ఉపయోగించే లాస్ట్ వ్యాక్సింగ్ కాస్టింగ్ అంటే మైనపు పోత పద్ధతికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. ఈ పద్ధతికి సంబంధించిన ప్రాచీన ఉదాహరణగా సింధు నాగరికత కాలం నాటి ప్రసిద్ధ మొహంజదారో నాట్యకర్తె కాంస్య విగ్రహాన్ని ప్రస్తావిస్తారు. అంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులకు తెలిసిన ఒక లోహపు పోత సాంకేతికత ఇది. ఎన్నో మార్పులు దాటి ఇప్పటికీ కళాకారుల చేతుల్లో కొనసాగుతోంది. ఇంతకీ ఆ పురాతన కళ ఎలా తయారవుతోంది, అది తెలుసుకోవడమే మన ఈరోజు చిన్న ప్రయాణం. అలాగే వాగ్దానం చిత్రం నుంచి ఓ మంచి పాటను వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయిచరణ్, బృంద, చిన్నముంతల కోరుతున్నారండి. తప్పకుండా మీరు అడిగిన పాట మీకోసం వచ్చేస్తోంది, విని ఆనందించండి.

వాగ్దానం చిత్రం నుంచి ఘంటసాల గారు పాడిన పాట విన్నారు కదండి. అలాగే ఈ డోక్రా ఎక్కడ కనిపిస్తుంది అది తెలుసుకునే ముందు ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి మేమిచ్చే మా పదం నాదం. మళ్ళీ ఒకసారి, ఈరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి మేమిచ్చే మా పదం నాదం. ధోక్రా కళ అనగానే చాలామందికి ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం గుర్తొస్తుంది. అయితే ఈ కళ ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. ఛత్తీస్గఢ్తో పాటు జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఇంకా మన తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా ఈ ధోక్రా కళకు ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఆదిలాబాద్లో ఒజ్జో అని పిలువబడే కళాకారుల సమాజం ఈ కళను తరతరాలుగా కొనసాగిస్తోంది. వీరి చేతుల్లోంచి ఏనుగులు, గుర్రాలు, పక్షులు వంటి జంతువుల ఆకృతులతో పాటు గిరిజన జీవన శైలిని ప్రతిబింబించే బొమ్మలు, దీపాలు, గంటలు, అలంకార వస్తువులు కూడా తయారవుతాయి. అంటే ఒక చిన్న ధోక్రా బొమ్మలో ఒక కళాకారుడి నైపుణ్యంతో పాటు ఒక ప్రాంతపు సంస్కృతి కూడా కనిపిస్తుందన్నమాట. అలాగే నోము చిత్రం నుంచి మాకోసం ఏదైనా పాటను వినిపించండి అంటూ వాసవి శేఖర్ ఏవియన్ కాలేజ్ డౌన్ నుండి కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు ఒక ధోక్రా కళాఖండం తయారయ్యే విధానం ఏంటో చూద్దామా. ఈ ప్రక్రియకు మొదటి అడుగు మట్టితోనే. కళాకారుడు ముందుగా మట్టితో ఒక బొమ్మకు కావలసిన ఆకారాన్ని తయారు చేస్తారు. అది ఏనుగు కావచ్చు, గుర్రం కావచ్చు, ఒక మనిషి ఆకృతి కావచ్చు. ఇలా ఏ రూపం తయారు చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ బొమ్మను తయారు చేస్తారు. దాన్ని ఎండబెట్టి ఉపరితలాన్ని సరిచేస్తారు. ఇక ఇప్పుడు వస్తుంది అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్. అదేంటంటే ఈ క్లేకోర్ అంటే ఈ మట్టి ఆకారం మీద తేనెటీగల మైనం అంటే బీస్ వ్యాక్స్తో తయారు చేసిన పల్చని తీగలను అమర్చడం మొదలు పెడతారు. ఈ మైనపు తీగలతోనే బొమ్మకు సంబంధించిన ఆకృతి, గీతలు, అలంకరణలు ఒక్కొక్కటిగా తయారవుతాయి. అంటే చివరికి మనం లోహంలో చూడబోయే డిజైన్స్కి మొదటి రూపం ఇక్కడే పుడుతుంది. అలాగే మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆత్మగౌరవం చిత్రం నుంచి అందెను నేడే అందని జాబిలి అనే పాటను మాకోసం వినిపించండి అంటూ మీనా పాపారావు గారు ఆరిపాక నుండి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట మీకోసం వచ్చేస్తోంది, విని ఆనందించండి.

ఆత్మబలం చిత్రం నుంచి పి సుశీల గారు పాడిన పాట విన్నారు కదా. అలాగే మన ధోక్రా కళ, ఇప్పటివరకు ఏమైందంటే మైనంతో డిజైన్స్ అవి వేశారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ మైనాన్ని ఉపయోగించడం వెనక ఒక అందమైన కారణం ఉంది. మైనం మెత్తగా సులభంగా వంచగలిగే పదార్థం, అందుకే దాన్ని చాలా పలుచని తీగలుగా చేసి కళాకారుడు తనకు కావలసిన విధంగా అమర్చుకోగలుగుతాడు. ఒక్కో తీగను చేత్తో అమర్చి చిన్న చిన్న గీతలు, వలయాలు, జియోమెట్రిక్ ప్యాటర్న్స్, ఆభరణాలు లాంటి డిజైన్స్ తయారు చేస్తారు. ఇక్కడ కళాకారుడికి ఓర్పు చాలా అవసరం, ఎందుకంటే ఈ మైనపు డిజైన్స్లోని ప్రతి చిన్న డీటెయిలింగ్ తర్వాత తయారయ్యే లోహపు కళాఖండంలో కూడా కనిపించబోతోందన్నమాట. ఇప్పుడు ఒక అందమైన వ్యాక్స్ మోడల్ సిద్ధమైంది, కానీ ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది. మనం ఎంతో శ్రద్ధగా తయారు చేసిన ఈ మైనపు రూపం చివరికి కనిపించకుండా పోతుంది. మరి అది ఎలా జరుగుతుంది? అది తెలుసుకునే ముందు తోటరాముడు చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలక అనే పాటను మా కోసం వినిపించండి అంటూ కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ బుజ్జిరాజుపాలెం రెడ్డివీధి నుండి కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

తోటరాముడు చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలక అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు రచన దాశరథి గారు. అలాగే మన దోక్రా ఆర్ట్ మైనపు రూపం సిద్ధమైన తర్వాత దాని మీద మళ్ళీ మట్టి మరియు సహజ ఇతర పదార్థాలతో, అంటే మట్టి గుర్రపు పేడ లాంటి వాటిని కలిపి దట్టమైన పూత వేస్తారన్నమాట. ఇలా ఒక బలమైన క్లే మౌల్డ్ తయారవుతుంది. అలాగే దీనికి ఒక రంధ్రం కూడా ఉంచుతారు. ఈ రంధ్రం ఎందుకంటే కరిగిన మైనం బయటకు రావడానికి. తర్వాత ద్రవరూప లోహం లోపలికి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తారన్నమాట. ఇప్పుడు ఈ మౌల్డ్ను బాగా ఎండబెట్టి వేడి చేస్తారు. వేడి పెరిగే కొద్దీ లోపలున్న బీవాక్స్, అదే మైనం, కరిగిపోతుంది. ఆ మైనం ఏర్పాటు చేసిన రంధ్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఏం మిగిలిందంటే మైనం ఉన్న చోట ఒక ఖాళీ మిగిలింది. అదే ఖాళీలోకి తర్వాత లోహం వెళ్ళబోతుందన్నమాట. అందుకే ఈ పద్ధతిని లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ అంటారు. అంటే మనం ముందుగా తయారు చేసిన మైనపు రూపం పోతుంది, కానీ అది వదిలిన ఆకారం మౌల్డ్లో మిగిలిపోతుందన్నమాట. అలాగే బలిపీఠం చిత్రం నుంచి కుశలమా నీవు కుశలమా అనే పాటను మాకోసం వినిపించండి అంటూ మన్మథరావు, చరిష్మా, మహిమ, ధర్మరాజు, లోవరాజు, రామారావు, ఈశ్వరరావు, కేఆర్కే రావు, గంగరాజు, వీరేంద్ర రెలివీధి బజార్ తోట నుండి కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

బలిపీఠం చిత్రం నుంచి కుశలమా అంటూ ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం దోక్రాకళ గురించి. ఇప్పుడు మైనం బయటకు వెళ్ళిపోయింది. మౌళ్ళ లోపల మనకు కావలసిన బొమ్మ ఆకారంలో ఒక ఖాళీ సిద్ధంగా ఉంది. ఇక ఈ ఖాళీలో కరిగించిన లోహాన్ని పోస్తారన్నమాట. అయితే ఆదిలాబాద్ దోక్రా సాంప్రదాయంలో ప్రధానంగా ఇత్తడి ఉపయోగిస్తారు. అత్యంత వేడిగా ఉన్న కరిగించిన ఇత్తడి మైనం వదిలిన ఆ ఖాళీని నింపుతూ మైనపు డిజైన్స్కి అనుగుణంగా ఆకారాన్ని తీసుకుంటుంది. కొంతసేపటి తర్వాత లోహం చల్లబడి గట్టిపడుతుంది. ఇప్పుడు బయట కనిపిస్తుంది మాత్రం ఇంకా మట్టి మౌళ్ళే. అందుకే అసలు కళాఖండం ఎలా వచ్చిందో మనకు కనిపించదు. ఇక చివరి దశ, బయట ఉన్న క్లే మౌళ్ళని పగలగొట్టి తొలగిస్తారు. అంటే బయట పూత పూసిన మైనపు పూత మీద పూసిన ఆ మట్టి గుర్రపేడ దాన్ని పగలగొడతారన్నమాట. అప్పుడు మాత్రమే ఇంతసేపు దాని లోపల దాగి ఉన్న లోహప్రూపం మన కళ్ళ ముందుకు వస్తుంది. దీని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునేటప్పుడు ముందు గుండమ్మ కథ చిత్రం నుంచి ఎంత హాయ్ ఈరేయి అనే పాటను వినిపించండి అంటూ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి కోరుతున్నారండి. గుండమ్మ కథ చిత్రం నుంచి ఎంత హాయ్ ఈరేయి అంటూ ఈ పాట మీ ముందుకు వచ్చేస్తోంది. విని ఎంజాయ్ చేయండి.

గుండమ్మ కథ చిత్రం నుంచి ఎంత హాయ్ ఈరేయి అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట విన్నారండి. ఇప్పుడు మన దోక్రా ఆర్ట్, దీనికోసం ఇంకొంచెం తెలుసుకునే ముందుగా సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి మేమిచ్చే మా పదం నాదం. అలాగే మన దోక్రా ఆర్ట్ గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఒక చిన్న ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మనం లాస్ట్ వ్యాక్స్ అనగానే మైనం పోయింది కాబట్టి లోపల అంతా ఖాళీ అయిపోతుంది అనుకోవచ్చు, కానీ ఆదిలాబాద్ దోక్రా ప్రక్రియలో క్లేకోర్ అంటే మట్టితో చేసిన ఆకారం లోపలే మిగిలిపోతుంది. అంటే బయటకు మనకు కనిపించేది ఇత్తడి కళాఖండం, దాని లోపల మాత్రం ఆ క్లేకోర్ అలాగే ఉంటుంది. ఇక బయట ఉన్న మౌల్డ్ని మాత్రం కాస్టింగ్ పూర్తయిన తర్వాత పగలగొట్టి తీసేస్తారు. అందుకే తయారీ ప్రక్రియలో మట్టి రెండు విధాలుగా పనిచేస్తుంది, ఒకటి లోపలి కోర్గా మరొకటి బయటి మౌల్డ్గా. ఇలా మట్టి, మైనం, అగ్ని, లోహం అన్నీ కలిసి ఒక చిన్న కళాఖండానికి రూపం ఇస్తాయి. నిజంగా చూస్తే ఇది కేవలం బొమ్మ తయారు చేయడం కాదు, మార్పుల ద్వారా ఒక రూపాన్ని సృష్టించే కళ. అలాగే విచిత్ర బంధం సినిమా నుంచి వయసే ఒక పూలతోట అనే పాట మా కోసం వినిపించండి అంటూ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత లక్ష్మి కోరుతున్నారండి. తప్పకుండా మీకోసం విచిత్ర బంధం చిత్రం నుంచి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

విచిత్ర బంధం చిత్రం నుంచి వయసే ఒక పూల తోట అంటూ సాగిన ఈ పాటను గానం చేసింది వి రామకృష్ణ, పి సుశీల గారు. సాహిత్యం అందించింది దాశరథి గారు. అలాగే దోక్రాకల్లో మరో ఆసక్తికరమైన ప్రత్యేకత ఉంది. ఒక కళాఖండాన్ని బయట తీసేటప్పుడు బయట క్లే మౌల్డ్ని పగలగొట్టాల్సి వస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ మౌల్డ్ని మళ్ళీ అలాగే ఉపయోగించి అదే బొమ్మను తయారు చేయడం సాధ్యం కాదు. అంటే ఒక్కసారి తయారు చేసిన బొమ్మను ఒక్కసారి మాత్రమే, ఏదైనా ఒక బొమ్మను ఒక్కసారి మాత్రమే తయారు చేయగలమన్నమాట. అందుకే ఒక్కో కళాఖండం తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. పైగా డిజైన్స్ కూడా ఎక్కువగా చేతితోనే తయారు చేస్తారు. చిన్న చిన్న గీతలు, మైనపు తీగల అమరిక, ఆకృతుల్లో వచ్చే స్వల్ప తేడాలు, ఇవన్నీ ఒక్కొక్క కళాఖండానికి ఒక్కో ప్రత్యేకతమైన క్యారెక్టర్ని ఇస్తాయన్నమాట. అందుకే దోక్రా వస్తువును చూసినప్పుడు ఇది ఒక మెటల్ ఆబ్జెక్ట్ అని మాత్రమే

కాకుండా ఇది ఒక కళాకారుడి చేతుల్లో ఒక్కసారి పుట్టిన ప్రత్యేకమైన సృష్టి అని చెప్పచ్చు. మట్టి మౌళ్ళు పగిలిపోతుంది, కానీ దాని నుంచి పుట్టిన కళ మాత్రం మిగిలిపోతుంది. అలాగే మన మధురమే సుధాగానంలో ప్రేమ తరంగాలు చిత్రం నుంచి ఏదైనా ఒక పాటను మా కోసం వినిపించండి అంటూ యమున శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం నుంచి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం ప్రేమ తరంగాల చిత్రం నుంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

ప్రేమ తరంగాలు చిత్రం నుంచి నవ్వేందుకే ఈ జీవితం అంటూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేశారు ఈ పాటను. అలాగే ఇక ఇలా మట్టితో మొదలై మైనంతో రూపాన్ని పొంది అగ్నిలో మైనాన్ని కోల్పోయి కరిగిన లోహంతో కొత్త రూపాన్ని సంతరించుకునే కళ ధోక్రా. మన తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ధోక్రా కళకు జీఐ గుర్తింపు కూడా లభించింది. వేల సంవత్సరాల నాటి ఒక సాంకేతికత, తరతరాలుగా వచ్చిన కళాకారుల నైపుణ్యం, ఒక ప్రాంతపు సంస్కృతి, ఇవన్నీ కలిపి ఒక చిన్న ధోక్రా కళాఖండం రూపంలో కనిపిస్తాయి. ఈరోజు మనం ఆధునిక యంత్రాలతో ఎన్నో వస్తువులను చాలా వేగంగా తయారు చేసుకుంటున్నాం. అయినా ఒక కళాకారుడు తన చేతులతో, ఓపికతో, మట్టి, మైనం, లోహాలతో ఒక వస్తువుకు ప్రాణం పోయడం అదో ప్రత్యేకమైన అనుభూతి కదా. అలాగే బట్టి విక్రమార్క చిత్రం నుంచి ఓ నెల రాజా అనే పాటను మా కోసం వినిపించండి అంటూ యాక శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి కోరుతున్నారండి. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆపాత మధురాలతో పాటు దోక్రా కళ గురించి సాగిన ఈనాటి మధురమే సుధాగానం మిమ్మల్ని ఎంతగానో అలరించింది అని ఆశిస్తూ మళ్ళీ మరో మధురమే సుధాగానంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఈనాటి మన కార్యక్రమం మధుర సరదాగా కాసేపుకి సాదర స్వాగతం. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, జనరల్గా మన ఇంటి తాళాలు, ముఖ్యంగా బైక్ కీస్, కార్ కీస్ ఫ్రిడ్జ్ మీదో ఏదైనా టేబుల్ మీదో పెట్టేస్తాం కదా. మళ్ళీ బయటకు వెళ్ళే టైంకి అరే కీ ఎక్కడ పెట్టాను అంటూ ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటాం. మరి మీకు కూడా ఇలా కీస్ ఎక్కడ పెట్టారో మర్చిపోయి ఇల్లంతా వెతికిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ సంగతులను మాతో పంచుకోవడానికి మాకు ఫోన్ చేసేయండి. మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0891-2727-244, 0891-2727-288. సో ఇప్పుడు ఒక అందమైన పాటతో మన సరదాగా కాసేపుని ప్రారంభించేద్దాం.

0: నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. జ్యోతి గారు కదా అండి? అయ్యో, మీ నేమ్ అండి? అయ్యో, పసరపూడి సత్యరెడ్డి అండి. సత్యరెడ్డి ఏమండి? తారాజు అన్నారు కదా మీరు. అయితే ఇంటి దగ్గర రోజు వచ్చి పోతారండి, రోజేనే. మళ్ళీ నిల్లుకుంటా, మళ్ళీ నిల్లుకుంటామా, మళ్ళీ చేరతారా, మళ్ళీ నిల్లుకుంటానండి. బాయ్ గాయత్రి గారు, బాయ్ బాయ్ బాయ్.
1: గుడ్ ఈవినింగ్ మేడం. మా పేరు ఏక శ్రీనివాసరావు, రామలక్ష్మి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి. చెప్పండి మేడం. విన్నాం మేడం. ఇంటి తాళాలు అయితే గడేసి తాళం కప్పుకే వదిలేసి బయటికి వెళ్ళిపోతాం మేడం. వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ తాళం ఎత్తుక్కొని తీరా తాళం వేయలేదని చూసుకుని చాలా నవ్వుకుంటాం అండి. మా ఆవిడ తిడుతుంది. థ్యాంక్ యూ మేడం.
2: హలో,
3: గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాకుళం జిల్లా ఆమదాబాద్ నుంచి శుభారి మురళి. శుభారి మురళి మేడం, శుభారి మురళి. గుడ్ ఈవినింగ్. టాపిక్ విన్నాను విన్నాను. అయితే నేను ఇంటి తాళాలు జోబులు వేసుకుని ఎక్కడెక్కడ ఎదుగుతూ ఉంటాను మేడం. ఎప్పటికప్పుడే
2: జేబులోనే వేసుకున్నా,
3: జేబులు వేసుకుని. కానీ లేటెస్ట్ కూడా చెప్తామని మీరు అవుతారు బజార్ లో బైక్ మీద లీవ్ ట్రాన్స్పోర్ట్ తిరిగి అప్పించేది బైక్ మర్చిపోయి ఇంటికి వచ్చేసారు.
2: ఓహో, తాళాలు కాదు బైకే మర్చిపోయారు అనమాట. బాగుంది సార్. అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: బలాదూర్ చిత్రం నుంచి నవీన్ రీటా పాడిన పాట విన్నాం కదా, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఆయన అనుభవాన్ని ఏం చెప్తున్నారో విందాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే సార్.
1: ఎన్ఎన్ శ్రీరావు శ్రీరాధ గారు మేడం.
0: సార్
1: ఎన్ఎన్ శ్రీరావు శ్రీరాధ గారు
0: రావు గారు విన్నారా మరి ఈరోజు?
1: విన్నాను మేడం. మేడం, నేను రెడీ అయిపోయి ఇల్లు పని వేసుకుంటానికి చాలా బాగలేదమ్మట. ఇల్లంతా ఎత్తుకుతున్నాం కానీ కనిపించదు. లాస్ట్ నా జీవనంలో ఉంది ఆ తాళాలు. అప్పుడు తీసి అప్పుడు తాళా తీసి బయటకు వచ్చాను మేడం.
0: ఓకే సార్, ఓకే సార్.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి మన నెక్స్ట్ కాలర్. హలో,
2: హలో,
0: నమస్తే అండి. మీ పేరు?
2: పేరు అమ్మాజీ అండి. మీరు? మీరండి?
0: నా పేరు గాయత్రి అండి.
2: కొత్తగా వచ్చారండి?
0: అవునండి.
2: సరేనండి.
0: ఈరోజు మరి టాపిక్ విన్నారండి?
2: విన్నాను.
0: చెప్పండి.
2: అయితే ఒకసారి నేను తాళా మార్కెట్ వెళ్ళాను. అది తాళా వేసేసి ఆ తాళా అని చెల్లము సంచిలో బొడ్లో చూసి సంచిలో పెట్టానమాట. అది చూసుకొచ్చి మార్కెట్ చేసుకొని వచ్చిన తర్వాత తాళం తయారుగా అన్ని ఇక్కడ ఎక్కడ చూసేసి గోడ మీద అన్ని చూపించాను, కానీ దొరకలేదు. పొయ్యి దగ్గర అంత నుంచి వెళ్ళి పొయ్యి దగ్గర అక్కడ బల మీద అన్ని చూపించాను. డబ్బాలు గుట్టలో
0: ఉన్నాయి.
2: దొరకపోతే కిందకెళ్ళి మా మేకలు కొట్టుకెళ్ళి రంపం వాడి ఉంటుంది కదా, అది తీసుకొచ్చి నీళ్ళు పోసి తాళం
0: కొడుచుకోండి. దొరికిందా? ఇప్పటికైనా దొరకలేదా?
2: కోసిన తర్వాత అప్పుడు మనసులో చూసుకుంటే సంచిలోనే ఉన్నాడండి. గుడ్డ పెట్టి ఉంది, సామాన్ తగిలించాను, గుడ్డ పెట్టి పెట్టించాను
0: తాళం
2: అలా తగిలించాను సార్ మీకు. ఆ తర్వాత దులిపితే అందులో ఉంది అనమాట అది.
0: ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ ఎవరో కూడా చూసేద్దాం. హలో,
3: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గా నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా?
0: బాగున్నాం గోపి గారు, మీరు ఎలా ఉన్నారు?
3: మన 102.2 FM దైవలో చాలా చాలా చాలా బాగున్నాం.
0: ఓకే సార్, ఇవాళ మరి టాపిక్ విన్నారా? అయితే

0: విన్నాను మేడం.
1: చెప్పండి. అయితే
0: అయితే పక్కన అంటే ఇంటి పక్కనే బండి ఉంచుకుంటాం మేడం మాది. ఆ బండి తాళం గడి గడికి మర్చిపోతాను, అంటే ఆ తాళం అక్కడ బండికే వదిలేస్తాను. మొత్తం ఇంకా పిచ్చుకోగల ఇంట్లో ఎలా తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఆఖరికి వచ్చేసరికి మళ్ళీ కింద దిగుతాను అనమాట. అయ్యేమన్నా బండి తాళం అక్కడగా వదిలేసానా ఏతని చూస్తే బండికే ఉంటారు తాళం. ఇంకా ఇంట్లో సుప్రభాతాలే సుప్రభాతాలు, ఆ బండి ఎవరో ఒకరు సల్ల కొనేస్తేనే కానీ నీకు ఆ బుద్ధి రానట్టుందని.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అలాగే మన నెక్స్ట్ కాలర్. హలో
2: హలో హలో, గుడ్ ఈవినింగ్ గాయత్రి మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: రాధా, ఫ్రమ్ శ్రీకాకుళం.
1: రాధా గారు, మరి విన్నారా ఈరోజు టాపిక్?
2: విన్నాను విన్నాను. మతి మార్పు కోసం,
1: తాళం చెవుల కోసం.
2: తాళం చెవులే? తాళం చెవులు ఇప్పుడు తాళం వేసేసి బయట ఒక డబ్బా ఉంటది మేడం, అందులో పెట్టేసి వెళ్ళిపోవడం అలవాటు. ఓ రోజు వీళ్ళకి అందులో పెట్టడం పట్టుకెళ్ళిపోయాను, నేను బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయాను. అది మా ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు కదా అని పక్కింటి వాళ్ళకి చెప్పేసి వెళ్తాను అనమాట, తాళం అక్కడ ఉంటుంది తీసుకోమనండి అనేసి. వాళ్ళ పాపం వచ్చారు, నేను లోపల ఉంది తీసుకోమనండి అంటే, వాళ్ళ పాపం ఎత్తుకుంటున్నాను తాళం చెవులు అందులో, నేను తీసుకుని వెళ్ళిపోయాను. వాళ్ళే మళ్ళీ ఫోన్ చేశారనమాట, లేవు అందులోనే తాళం చెవులు అనేసి. అమ్మాయిలు బ్యాగ్ తీసి చూసుకుంటే అందులో ఉంది, అయ్యే అంత పని అయిపోయింది తెచ్చాను, పాపం వాళ్ళ మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు కదా అని బాధ అనిపించింది. అంటే మతి మార్పు అంటే కొంచెం జ్ఞాపశక్తి కొంచెం రాను రాను తగ్గుతుంది కదా, అంటే అవుతుంటాయి జరుగుతుంటాయి.
1: దీనికి జ్ఞాపక శక్తితో సంబంధం ఏం లేదండి, అలా మర్చిపోతూ ఉంటాం చిన్న చిన్న విషయాలు.
2: అదే.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి ఇంకొన్ని కాల్స్ తీసుకునే ముందుగా ఇంకొక మంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

0: బృందావనం చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషాల్ పాడిన పాట విన్నారు కదండి. అలాగే మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో, కట్టయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. అలాగే హలో,
1: గుడ్ ఈవినింగ్ గాయత్రి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: వాసవి ఏవియన్ కలిదిడన్.
0: వాసవి గారు, విన్నారా ఈరోజు మరి టాపిక్ ఏంటో?
1: విన్నానమ్మా, తాళాలు మర్చిపోవడం ఎక్కువగా జరుగుతుంటదమ్మా. తాళాలు మర్చిపోతుంటాం మా జాబ్ డే నుంచి. నైట్ వస్తుంటాము, 10 అవుతుంది ఆ టైం, 10:15, 1:20 అవుతుంటది. అప్పుడు పర్సులో ఉంచాను అనుకుంటాను, జోబీలు అంటే డ్రెస్ కొన్ని జోబీలు ఉంటాయి అందులో ఉంచాను అనుకుంటాను. రీసెంట్ గా 4 డేస్ బ్యాక్ అలాగే వచ్చావు. మళ్ళీ మా హస్బెండ్ పాపం వెళ్ళి షర్ట్ తీసి అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది కదా పాపం.
0: అవునవును,
1: చాలా టైర్ అయిపోయి వస్తుంటాం కదా నైట్ టైం.
0: అవునండి,
1: చాలా చాలా మర్చిపోతుంటాం. మన ఫ్రెండ్స్ చెప్పినట్టు మేము రీసెంట్ గా బండి తీసుకున్నాం అనమాట, 8 మంత్స్, 8 నెలలు అవుతుంది.
0: ఓకే,
1: మొన్న మా హస్బెండ్ బండి మర్చిపోయి వచ్చేస్తుంటారు ఎప్పటికప్పుడు. నేను గుర్తు చేస్తాను, నేను ముందు వస్తాను అనుకోండి, ఆయన మధ్యాహ్నం పూట అనమాట, నేను ముందు వస్తానంటే ఆయన మర్చిపోయి వచ్చేస్తారు, బండి తెచ్చారా అనేసి అడుగుతుంటా. హెల్మెట్ అందులో పెట్టారు అని అడుగుతా, మర్చిపోయాను, మళ్ళీ వెళ్ళి వస్తుంటారు. దగ్గరే కాబట్టి సరిపోద్దమ్మా, కొంచెం దూరం అంటే కష్టం కదా.
0: అవునండి,
1: థ్యాంక్ యూ అమ్మా.
0: అలాగే మన నెక్స్ట్ కాలర్ కట్ అయిపోయింది. మీరు కూడా మీ అనుభవాలను మాతో పంచుకోవాలనుకుంటే 08912727244కి లేదా 08912727288కి కాల్ చేసేయండి. అలాగే మన నెక్స్ట్ కాలర్, హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: శ్రీను. శ్రీను మేడం, పెద్ద గదిలి.
0: శ్రీను, శ్రీను గారు చెప్పండి, మీరు ఈరోజు టాపిక్ విన్నారా మరి?
2: విన్నాను
0: చెప్పండి సార్. అయితే
2: షాప్ కని బయలుదేరుతాను మేడం, తాళాలు ఉన్నాయనుకుని వచ్చి చూస్తే బండి మీద, బండిలో ఎప్పుడు పెడతాం తడానిక రాత్రి షాప్ నుంచి బండిలో పెట్టేది ఉంటుంది. మళ్ళీ షాప్ కి వచ్చిన వరకు ఉండదు మేడం బండిలో, అది ఇంట్లో పెట్టేసి ఉంటాయి మేడం తాళాలు.
0: మళ్ళీ ఇంటికి వెళ్ళాలి,
2: మళ్ళీ ఇంటికి పక్క 1 కిలోమీటర్ ఉంటుంది, మళ్ళీ పచ్చాయంగా వెళ్ళాలి మళ్ళీ.
0: అబ్బో, ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మన నెక్స్ట్ కాలర్ కట్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: నా పేరు జి వెంకటలక్ష్మి, అక్కరెడ్డిపాలెం.
0: వెంకటలక్ష్మి గారు,
3: అవునండి.
0: ఈరోజు టాపిక్ విన్నారా మరి?
3: విన్నానండి. అయితే మాకైతే ఏ షాపులు లేవండి, కానీ ఎప్పుడు కేసు గురించి మా ఆయన గారు నేను డిస్కషన్.
0: అంటే షాపులనే కాదు, ఏ తాళమైనా అయ్యి ఉండొచ్చు, ఇంటి తాళం అయ్యి ఉండొచ్చు, కార్ బైక్ కీస్, కార్ కీస్, ఏదైనా
3: బైక్ కీస్ అలాగే మర్చిపోతుంటారండి. అతను ఓ దగ్గర పెట్టే దగ్గర అతుకుతుంటారు, అన్ని చూస్తుంటాను. అలాగే నాకు కూడా కొంచెం ఈ బీర్వా తాళాలని ఇంటి తాళాలని పెట్టి ఇంటి దగ్గర ఎట్టుకుంటానండి. మా వారు నేను అనేసరికి యూత్ కి ఇంటి తాళాలు అలాగే కదా పెడతావు, నాకు అలాగే
0: గుర్తుంది.
3: కాంప్రమైజ్ అయిపోయి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్, హలో
4: హలో
0: హలో, మీ పేరు?
4: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
4: నా పేరు మేఘన అండి.
0: మేఘన,
4: అవునండి.
0: మేఘన గారు, మరి ఇవాళ టాపిక్ విన్నారా? అయితే
4: విన్నానండి.
0: అయితే చెప్పండి.
4: మేము ఒకసారి క్రిస్మస్ షాపింగ్కి వెళ్ళామండి, వెళ్తే అప్పుడు తాళం వేసుకుంటున్నాము, అంటే నొప్పుడు తాళం అన్నట్టు, అది తాళం ఉందేమో అనుకుని నొక్కేసామండి,
0: లాక్ అయిపోయింది.
4: అది లాక్ అయిపోయింది, ఇంటింటికి వచ్చాక తాళం చూసుకుంటే లేదు, బద్దలు కొట్టేసాం. నైట్ 7 to 7:30.
0: ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మరిన్ని కాల్స్ చూసే ముందుగా మీకోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో ఓకే, మరి మన నెక్స్ట్ కాలర్. హలో,
6: నమస్తే అమ్మా.
5: నమస్తే అండి, మీ పేరు?
6: లక్ష్మి గారా?
5: హలో,
6: ఇందిరా, విశాఖపట్నం అక్కడిపాలెం.
5: పేరండి?
6: ఇందిరా.
5: ఇందిరా గారు,
6: బాగున్నారా?
5: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
6: బాగున్నాను. లక్ష్మి గారా?
5: కాదండి, గాయత్రి. అంటే జనరల్ గా మనం ఇంటి తాళం చెవులు గాని, బైక్, కారు, ఈ తాళం చెవులన్నీ ఫ్రిడ్జ్ మీద, టేబుల్ మీద ఎక్కడో పెట్టేస్తా ఉంటాం. మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటాం కదండి. అలాంటి సందర్భాలు మీకేమైనా ఉన్నాయా?
6: నేను టికెట్ చేసినప్పుడు బస్సులో వెళ్తూ టికెట్ ఇవ్వడం డబ్బులు ఇచ్చి దాంట్లోనే మా ఇంట్లో తాళాలు కూడా పెట్టాను అన్నమాట. బస్సు పడితే నేను చూసుకోలే.
5: అయ్యో,
6: అయితే వెళ్ళి దిగిపోయాక చూస్తున్నాను బస్సు.
5: ఆ
6: తర్వాత సాయంత్రం స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళాక మా వాటి చూస్తే చూద్దాం ఉంది, ఎక్కడైనా డూప్లికేట్ పెట్టామో అనుకుని అంతా వెతికిసాం, ఎక్కడా కనబడలేదండి. ఇందులో కొత్త తాళం తెచ్చి అప్పుడు ఓపెన్ చేసాం. ఆ తాళాలకి ఆ బస్సు మళ్ళా దొరికిన తాళాలు అక్కడ ఉండవు కదండి.
5: అవునండి,
6: నాకు దొరకలేదు. ఇంకటి అన్నారు, ఈసారి నువ్వు అలా పట్టుకెళ్ళకు, వేరే బ్యాగులో ఎక్కడ పెట్టుకో అని చెప్పారు.
5: ఓకే అండి, ఓకే అండి.
6: దానివల్ల నష్టం అయిపోయింది.
5: ఓకే అండి, ఓకే. ఇంద్ర గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో
7: హలో, హాయ్ మేడం.
5: హాయ్ అండి, మీ పేరు?
7: నాగరాజ్.
5: నాగరాజ్ గారు,
7: బాగున్నారు మేడం?
5: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
7: మేము బాగున్నామండి, యాంకరింగ్ ఇంత సూపర్గా ఉన్నాం.
5: థ్యాంక్ యూ అండి.

0: మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: మేడం
0: చెప్పండి. అయితే
1: తాళం ఇంట్లోనే పెట్టుకొని అక్కడక్కడ నెత్తుకుంటూ ఉంటాం మేడం, మర్చిపోతాం మేడం తాళం షార్టేజ్.
0: చిన్న వస్తువులు కదండి, గుర్తుండవు.
1: అవును మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అలాగే మన నెక్స్ట్ కాలర్. హలో,
2: హలో గాయత్రి మేడం గారికి అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ పేరు?
2: నేను మగలతూరు నుంచి సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను మేడం. మీ టాపిక్ వింటున్నాను. అయితే నేను మొన్న ఏమైందంటే, మేము భీమవరం వెళ్ళాము. మా ఊరి నుంచి భీమవరం 30 కిలోమీటర్లు అనమాట. అయితే ఇంటి తాళాలేమో పక్కన ఇచ్చాము, బీరువా తాళాలేమో హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుని భీమవరం వెళ్ళింది మా మిస్సెస్ నేను. అక్కడ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి మరిన్ని కాల్స్ తీసుకునే ముందుగా మీకోసం ఒక మంచి పాట వచ్చేస్తోంది, విని ఎంజాయ్ చేయండి.

0: పోకిరి చిత్రం నుంచి నవీన్ పాడిన పాట విన్నాం కదండి. అలాగే మన సరదాగా కాసేపులో మన నెక్స్ట్ కాలర్ ఎవరో కూడా చూసేద్దాం. హలో హలో హలో హలో
1: హలో
0: హలో చెప్పండి, మీ పేరు? హలో. హలో.
1: కాగలండి.
0: హలో. హలో. ఓకే అండి, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో.
2: హలో అండి, గానకోకిల గాయత్రి గారు బాగున్నారండి?
0: బాగున్నాం అండి. త్రినాథ్ గారు,
2: నాదాల గాయత్రి గారు, నవ్వుల నాదస్వరాల నవరత్నాల నవ్వుల నవరాణి గాయత్రి గారు.
0: చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా మరి?
2: విన్నానండి. ఆయనకి మా మాటలు రావండి. ఆయనకి ముందు ఆయనకి ఇప్పుడు కాల్ చేశారు కదా.
0: ఓకే,
2: నేను విన్నాను టాపిక్. అయితే ఒకసారి నాకు నా క్యాష్ బాక్స్ తాళాలు, నేను ఎప్పుడు మొలక పెట్టుకుంటానండి, పెట్టుకున్నాను. ఆ పెట్టుకుని తాడు తెగిపోయి ఏమైందంటే మా ఇంట్లో పడలేదు తాళాలు. నేను భజనకి వెళ్ళాను మాట, సత్యాబాబు భజనకి వెళ్ళాను. మరి ఎక్కడ గంగా బస్సులాడు వీధిలోని ఆ తీర చూస్తే ఆడింట్లో పెడితే మా పక్కింట్లోనే పడిపోయి బ్రాహ్మణ రావు పంతులు గారి ఇంట్లోనే, రమణయ్య గారు, రమణయ్య గారు గారే ఉంటారనమాట ఆయన, రమణయ్య గారు, వాళ్ళ ఇంట్లో పడిపోయి తాళాలు. ఏం చూసుకోలేదు మళ్ళీ, ఎందుకంటే మంచి అనుమానం వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఉన్నాయమ్మా తాళాలు, మీ తాళాలు అని చెప్పేసి రెండు తాళాలు తీసుకొచ్చేసి నాకు ఇచ్చారండి. అది జరిగింది. నా పేరు అదే, నా పేరు అగ్రహ అండి, బ్లైండ్ అండి, చిన్న బార్ మీద అండి.
0: ఓకే అండి,
2: అది అది జరిగిందండి నాకు రియల్ గా చాలా క్రిందట.
0: ఓకే అండి, ఓకే అండి,
2: అదే నాకు కోట్లు కోట్లు అండి అది నిజంగా.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి,
2: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో.
3: హలో అమ్మా,
0: చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి.
3: నా పేరు పెంటారావు అండి, గన్నం పెంటారావు, సామర్లకోట.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
3: విన్నానండి. ఒకసారి నా సైకిల్ తాళం పడిపోయిందండి, అది సెంటర్లో పడిపోతే తాళం చూసి అన్ని బట్టలు కొడుతుంది తాళం కాపడి. ఇంటికి వచ్చే తాళం ఉందండి.
0: అదేలా అండి, సెంటర్లో పడిపోయిన తాళం ఎలా వచ్చేసింది?
3: ఇంకో తాళం ఉందండి ఇక్కడ, నాకు జ్ఞాపకం లేదండి.
0: ఓకే ఓకే,
3: అప్పుడు చూశాను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అలాగే మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో.
4: హలో.
0: హలో, మీ పేరండి?
4: ఏమండి?
0: హలో, రీసౌండ్ వస్తాను సార్, నాకు సరిగా వినిపించట్లేదు. హలో, మీ సాంగ్ సార్? సార్ చాలా వస్తుంటాయి కదా, మీదని ఎలా తెలుస్తుంది సార్ మాకు? ఓకే సార్, ఈసారి ప్లే చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.
5: All the wonderful people out there, let me tell you a beautiful village story. Just hopping behind the village is this. Alright, everyone, listen to the village song.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వెల్కమ్ బ్యాక్. అలాగే మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
2: నమస్కారం అండి. అమ్మ
1: నమస్కారం అండి. మీ పేరు?
2: మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
1: సత్యనారాయణ గారు
2: చెప్పండి అమ్మా.
1: ఈరోజు టాపిక్ విన్నారా మరి?
2: వినలేదమ్మా, ఒకసారి చెప్పండి అమ్మా.
1: అంటే జనరల్ గా మనం మన ఇంటి తాళాలు కానీ లేకపోతే బైక్ కి, కార్ కి,

0: ఫ్రిడ్జ్ మీద టేబుల్ మీద ఎక్కడో పెట్టేసి మర్చిపోతుంటాం.
1: అవునమ్మా.
0: మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ పెట్టాం ఎక్కడ పెట్టాం ఇల్లంతా వెతికేసుకుంటూ ఉంటాం.
1: అమ్మ నాకు కాస్త మర్చిపోవడం ఎక్కువైపోయిందమ్మ ఈ మధ్య. ఇంకేదంటే ఇంట్లోకి వచ్చినసరికి మర్చిపోతుంటాను, మళ్ళీ తర్వాత వెతుక్కుంటూ ఉంటానమ్మా. మా బా ఇంట్లో వారు వెతికేస్తారమ్మా, ఒక మంత్రం నాకు బహుమతిగా ఇచ్చి. చాలా ఒక తాళమే కాదండి, ఏ సరుకులు ఇంట్లో కావాల్సిన సరుకులు ఏదైనా సరే ఒక చోట పెడతానమ్మా, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఎక్కడ పెట్టానని వెతుక్కుంటానమ్మా. మళ్ళీ ఇంట్లో వారు మా భార్య ఉంది కదండి, ఆవిడ ఎత్తిస్తామ్మా.
0: ఓకే అండి.
1: మీ పేరమ్మా?
0: నా పేరు గాయత్రి అండి.
1: మంచి పేరమ్మా. సరే అమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్. హలో,
2: గాయత్రి గారు నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
2: 4 గంటల నుంచి ట్రై చేస్తాను. దేవి అండి.
0: దేవి గారు
2: బ్రహ్మంగా టెంపుల్.
0: దేవి గారు మరి ఈరోజు టాపిక్ విన్నారా?
2: విన్నాను విన్నాను అండి, వింటూనే ఉంటాం. కీసూరిని చెప్తున్నారు కదా, అదే మా వారు బైక్ కీస్ మర్చిపోతుంటారు. అంటే ఒక స్టాండ్ ఉంది అక్కడ పెడుతుంటారు, దానికి ఒకసారి తీసి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా కొంచెం టైం ఇటువంటి అయినా అది ఎక్కడ పడేస్తుంటారు, ఏ మంత మీద సోఫా మీద పడేస్తుంటే అది ఇల్లంతా గిరగిరా తిరిగేస్తారు. నేను చూస్తే నేను ఎటు చూస్తే కానీ దొరకదు, అది నేను ఎటు చూస్తే అక్కడ దగ్గర ఉంటుంది అనమాట. ఎప్పుడు ప్రతి చాలా సార్లు జరిగింది.
0: ఓకే అండి,
2: అది చెప్పగానే గుర్తొచ్చింది.
0: ఓకే,
2: జరుగుతూనే ఉంటది అది.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. ఓకే, కట్ అయిపోయిందండి. అలాగే హలో,
3: హలో,
0: మీ పేరండి?
3: నా పేరు ప్రభాకర్ శ్రీనివాస్.
0: ప్రభాకర్ గారు?
3: ప్రభాకర్ శ్రీనివాస్.
0: ప్రభాకర్ శ్రీనివాస్ గారు?
3: అవునమ్మా. గాయత్రి కదా?
0: అవునండి అవునండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి?
3: విన్నానమ్మా.
0: మరి చెప్పండి అయితే.
3: నేను ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళాలమ్మా, తెల్లారుజామున డైలీని. ఏ రోజు చూసినా తాళాలు మర్చిపోతాను అక్కడ, రూమ్ తాళాలు. అందుకని చెప్పి ఒక సెట్ అక్కడ పక్క పర్సనల్ కి ఈ సెట్ మీద ఎక్కడ ఉండవని చెప్పి వాళ్ళ దగ్గర ఉండొస్తారు. రూమ్ దగ్గరికి వెళ్తాను, మార్కెట్ అమ్మా, కూరగాయల మార్కెట్, తెల్లారుజామున వ్యాపారం. తెల్లారుజామున వెళ్ళాలి అక్కడ నుంచి, మా ఇంటి దగ్గర నుంచి అది 10 కిలోమీటర్లు వెళ్ళాలి.
0: అబ్బో,
3: ఈ దారిలో గుర్తుకొస్తుంది తాళం తాళం తాళాలు తేలదు తాళాలు తేలదు. ఇంకా అలాగే 2 సార్లు 3 సార్లు అయిందమ్మా. బాస్ ఏమో బాస్ కేకలేసి కూడా ఇంకో సెట్ ఆ పక్క వాళ్ళకి ఇచ్చి ఏమన్నా మీ దగ్గర ఉండవండి నేను మర్చిపోతున్నాను అని చెప్పి ఇంకెప్పుడు ఓ సెట్ వాళ్ళ దగ్గర ఉండొస్తాను.
0: సేఫ్ సైడ్?
3: సేఫ్ సైడ్ అది.
0: ఓకే అండి.
3: తెల్లారుజామున మంచి వ్యాపార టైం అమ్మా, వ్యాపార టైంలో తాళాలు మర్చిపో వెళ్తాను. వీళ్ళేమో ఫోన్ మీద ఫోన్లు.
0: అవును,
3: ఇంకంతే.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
3: థ్యాంక్ యూ అమ్మా. గాయత్రమ్మా
0: చెప్పండి.
3: వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
3: థ్యాంక్ యూ అమ్మా.
0: థ్యాంక్ యూ అండి. అలాగే మా నెక్స్ట్ కాలర్ ఎవరో కూడా చూసేద్దాం. హలో,
4: నమస్తే మేడం. ఈస్ట్ గోదావరి చెల్లూరు, నా పేరు గోవింద్ అండి.
0: గోవింద్ గారు.
4: మేడం మాకు అదే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆన్లైన్ పెట్టుకుంటాను మాకండి, మా మిస్సెస్ నేను కీసు. సంథింగ్ ఏంటంటే నేను ఒకసారి డ్యూటీకి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది అనమాట అండి. అప్పుడు ఆవిడ ప్రతిసారి పెట్టి కాకుండా వేరే సాఫ్ట్వేర్ ఇస్తుందండి. ఆవిడేమో ఎక్కడ జర్నీలో ఉంది, ఆవిడ ఫోన్ ఏమో పనిచేస్తామని ఇస్తుందండి.
0: ఓకే.
4: ఆ రోజు ఇంచుమించు ఒక 8 అవర్స్ అయితే చాలా ట్రబుల్ పడ్డాను నేను.
0: అబ్బో,
4: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అలాగే మన నెక్స్ట్ కాలర్ ఎవరో కూడా చూసేద్దాం. హలో
5: హలో
0: హలో, మీ పేరండి?
5: నమస్తే మేడం గారు, నా పేరు పండేరు నాగరాజు అండి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అండి?
0: అవునండి.
5: నా పేరు పండేరు నాగరాజు అండి.
0: నాగరాజు గారు, మరి ఇవాళ టాపిక్ విన్నారా?
5: విన్నాను. తాళం చెవులు గురించి గారిని మాట్లాడారు.
0: అవునండి.
5: అయితే నేను సైకిలే పోగొట్టుకున్నానండి. తాళం తీయకుంటా షాప్ నుంచి పెట్టేసి జెరాక్స్ తీసుకొని సైకిల్ మర్చిపోయి బస్సు ఎక్కిపోయానండి వేరే చోటకి వెళ్ళడానికి.
0: అబ్బో,
5: వెళ్ళిపోయి ఆ పని చూసుకొని రిటర్న్ వచ్చి చూసుకుంటే సైకిల్ లేదండి, తాళంతో వదిలేశాను.
0: ఇంకా తాళంతో వదిలేస్తే ఇంకే ఉంటుందండి, తాళం వేస్తేనే ఉండట్లేదు.
5: ఫస్ట్ జెరాక్స్ తీసుకోవడానికి కదా వెళ్తున్నాను అని తాళంతో వదిలేసి జెరాక్స్ తీసుకోవాలి, సైకిల్ తీసుకోలేదు, బర్తెక్కిపోయింది.
0: ఓకే అండి,
5: ఆ రకంగా పోయింది. థ్యాంక్స్ అండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఇదండి ఈనాటి సరదాగా కాసేపు కార్యక్రమం. మిమ్మల్ని ఎంతో అలరించింది అని ఆశిస్తూ మళ్ళీ మరో సరదాగా కాసేపులో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఈనాటి మన కార్యక్రమం యువవాణికి స్వాగతం.

ఈరోజు మన యువవాణిలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ బియాండ్ క్లాస్ రూమ్స్, అంటే తరగతి గది దాటి విద్య. మనకి ఎడ్యుకేషన్ అంటే వెంటనే ఏం గుర్తొస్తుంది? క్లాస్ రూమ్, బ్లాక్ బోర్డ్, బుక్స్, ఎగ్జామ్, మార్క్స్, రిజల్ట్స్, అవునా? కానీ ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో మనం నేర్చుకున్నవన్నీ క్లాస్ రూమ్లోనే నేర్చుకుంటున్నామా? సైకిల్ తొక్కడం ఎవరు నేర్పిస్తున్నారు? పడిపోయి మళ్ళీ లేవడం ఎవరు నేర్పించారు? ఒకరితో ఎలా మాట్లాడాలో, ఓటమిని ఎలా స్వీకరించాలో, మన తప్పుల నుంచి ఎలా నేర్చుకోవాలో, ఇవన్నీ ఏ తరగతి గదిలో చెప్పారు? అందుకే ఎడ్యుకేషన్ అనేది క్లాస్ రూమ్తో మొదలవుతుంది, కానీ క్లాస్ రూమ్తోనే ముగియదు. మరి తరగతి గది బయట ఏం నేర్చుకుంటున్నాం? అదే ఈరోజు మన టాపిక్. మరి టాపిక్లోకి వెళ్లే ముందుగా ఒక చక్కని పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

ఇప్పుడు మన లైఫ్నే ఒక పెద్ద తరగతి కదా అనుకుంటే, ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కొత్త మనుషులను అబ్జర్వ్ చేయడం, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ వెతకడం, ఫ్రెండ్స్తో కలిసి పనిచేయడం, పెద్దవారితో మాట్లాడి వారి ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం, ఇవన్నీ ఎడ్యుకేషన్లో భాగమే. ఒక టెక్స్ట్ బుక్ మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది, కానీ లైఫ్ మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందుకే కొన్ని లెసన్స్ మనం చదివితే అర్థం కావు, జీవితంలో అనుభవించినప్పుడే వాటి అసలు విలువ తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఏదైనా పని మొదటిసారి సరిగ్గా రాలేదనుకోండి, తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తాం, ఎక్కడ తప్పు జరుగుతుందో చూస్తాం, తెలుసుకుంటాం, దాన్ని సరిదిద్దుతాం, మళ్ళా ప్రయత్నిస్తాం. దాన్ని ఎలా ఇంకా బాగా చేయాలో నేర్చుకుంటాం. అక్కడే మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకుంటాం. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ టీచర్స్ అస్ సంథింగ్. మన పెద్దలు చెప్పినట్టుగా అనుభవాన్ని మించిన గురువు లేడు. సో ఫ్రెండ్స్, మనం తరగతి గది బయట కూడా కళ్ళు, చెవులు, మనసు నేర్చుకోవడానికి ఓపెన్గా ఉంచుకుందాం. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

పరుగు చిత్రం నుంచి రంజిత్ గారు పాడిన ఒక మంచి పాట విన్నాం కదండి. అలాగే ఈరోజు మన యోగాని టాపిక్లోకి వస్తే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మీరు మంచి మార్క్స్ సాధిస్తే చాలు, లైఫ్లో సక్సెస్ గ్యారంటీనా? ఆలోచించాల్సిన ప్రశ్నే కదా. మార్క్స్ ఇంపార్టెంటే, కానీ మార్క్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి, టీమ్ వర్క్ కావాలి, టైం మేనేజ్మెంట్ కావాలి, డెసిషన్ మేకింగ్ కావాలి. ఇవన్నీ మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి, అవునా? ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్లో 90 మార్కులు రావచ్చు, కానీ అదే స్టూడెంట్ తన ఐడియాని ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే? నాలెడ్జ్ ఉంది కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వలేదు. అందుకే ఎడ్యుకేషన్ అంటే ఎంత చదివాం అని మాత్రమే కాదు, నేర్చుకున్న దాన్ని జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఎడ్యుకేషన్. మన కాలేజీలో జరిగే సెమినార్స్, వర్క్షాప్స్, ప్రాజెక్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మనకు ఏదో ఒక స్కిల్ నేర్పిస్తాయి. సో క్లాస్ రూమ్లో లెసన్ వినండి, కానీ క్లాస్ రూమ్ బయట ఆ లెసన్ని లైవ్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ టు యువవాణి. ఇప్పటి జనరేషన్కి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే, మన చేతిలోనే ఒక చిన్న క్లాస్ రూమ్ ఉంది, అది మన స్మార్ట్ ఫోనే. ఒకసారి ఫోన్ చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉంది, సోషల్ మీడియా ఉంది, కానీ అదే ఫోన్లో లెర్నింగ్ కూడా ఉంది. ఒక కొత్త భాష నేర్చుకోవచ్చు, కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకోవచ్చు, మన సబ్జెక్టు సంబంధించిన కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది సుమా. టెక్నాలజీ మనకు నాలెడ్జ్ ఇవ్వగలదు, కానీ ఏ నాలెడ్జ్ మనకు అవసరమో డిసైడ్ చేసేది మనమే. అందుకే ఫోన్ని మనం యూస్ చేస్తున్నామా లేక ఫోన్ మనల్ని యూస్ చేస్తోందా, అదొక్కసారి ఆలోచించండి. రోజు 30 మినిట్స్ అన్నెసరీ స్క్రోలింగ్ తగ్గించి అదే 30 నిమిషాలు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగిస్తే ఒక నెలలోనే ఎంత మార్పు వస్తుందో ఊహించండి. సో యూజ్ టెక్నాలజీ యాజ్ ఏ టూల్, నాట్ యాజ్ ఏ డిస్ట్రాక్షన్. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

ఈరోజు మన టాపిక్ అయితే చివరికి వచ్చేసింది, కానీ మన లెర్నింగ్ మాత్రం ఎప్పటికీ ఆగకూడదు. స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, డిగ్రీ వచ్చేసింది అంటే ఎడ్యుకేషన్ అయిపోయినట్టేనా? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే లైఫ్ మనకి ప్రతిరోజు ఒక కొత్త లెసన్ ఇస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి ఒక లెసన్, ఓ మిస్టేక్ నుంచి ఒక లెసన్, ఒక జర్నీ నుంచి ఒక లెసన్, ఒక ఫెయిల్యూర్ నుండి ఒక లెసన్. కాబట్టి స్టే క్యూరియస్, కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ డస్ నాట్ ఎండ్ వెన్ ద క్లాస్ ఎండ్స్, ఎడ్యుకేషన్ బిగిన్స్ వెన్ వీ స్టార్ట్ అబ్జర్వింగ్ లైఫ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఈనాటి మన కార్యక్రమం మా పదం మీ భావంకి స్వాగతం. మరి ఈరోజు మా పదం ఏంటంటే నాదం. దీనిపై మీ భావాలను మాకు వాట్సాప్ చేసేయండి. మా వాట్సాప్ నంబర్ 6304767436. ఇప్పుడు ఒక మంచి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం.

ఓకే, మన నాదం మీద అయితే చాలా మంచి మంచి భావాలని పంపించేశారండి. అవేంటో చూసేద్దాం. శూన్యం నుండి పుట్టిన చైతన్యం నాదం, సృష్టి ప్రతీ కణంలో పలికే స్పందనం నాదం, సరిగమల తీగపై సాగే రాగం నాదం, ఆ నింగి గుండెల్లో గర్జించే మేఘం నాదం, పిల్లనగ్రోవి ఊదే వేణునాదం ఓ ప్రణయం, దేవాలయంలో మ్రోగే ఘంటానాదం ఒక పరవశం అంటూ మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారండి. నాగేశ్వరరావు గారు, చాలా బాగుందండి మీ కవిత. అలాగే నాదం సృష్టికి మూలం, విశ్వం పలికే ప్రణవ రాగం, కనుపాపల వెనక కదిలే మౌనం, గుండె చప్పుల్లో వినే వింత రాగం నాదం, అది సృష్టికి తొలి ప్రాణం, అక్షరాల వెనక దాగిన శబ్దం, ఆత్మను పలకరించే అమృత వర్షం, సంగీత లహరిగా మారే భావం, నిశ్శబ్దంలోనే వినిపించే విశ్వరూపం, గానమై పొంగినా ధ్యానమై నిలిచినా ప్రకృతి పలికే ప్రతి శ్వాసలోన అనంతమైన కాలపు ప్రవాహంలో మారని ఏకైక సత్యం ఈ నాదం అంటూ పి అనురాధ గారు బుచ్చయ్యపేట ఇది శ్రీకాకుళం నుండి పంపించారండి. అనురాధ గారు చాలా బాగుందండి, చాలా అద్భుతంగా రాశారు. అలాగే ఇంకొకటి, నాదం అనేది సంగీతంలో ఒక ముఖ్య భాగం. ఈ నాదం నుంచే పుట్టుకొచ్చిన స్వరాలెన్నో, రాగాలెన్నో, అనురాగాలెన్నో నాదం నుండి ఉద్భవించాయి. అందులో సన్నాయి తాళ మేళాల వాద్యాలతో ఏ పాటను ఆలపించినా అది మధురమే. వింటే నాదస్వరం వినాలి, తింటే గారెలే తినాలి అంటూ దైవపు గోపాలరావు గారు హేమలత ఉష టోని విశాఖపట్నం నుండి పంపించారండి. చాలా బాగుందండి. మరికొన్ని భావాలు చదివే ముందుగా ఇంకో మంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

మా పదం మీ భావం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అంటే ఈరోజు మేము ఇచ్చిన పదం నాదం. దీనిపై మీ భావాలను మాకు వాట్సాప్ చేసేయండి. మా వాట్సాప్ నెంబర్ 6304767436. అలాగే నాదం అనగానే మన సృష్టి మొదలు ఓంకార నాదం. మన వాక్యం శబ్దం అక్షరాలు లయబద్ధమైన వాక్ నాదం. గాలి వీచే విధానం ఒక నాదం. నీరు ప్రవాహం ఒక నాదం. ప్రకృతిలో అణువణువున సంగీతం దాగి ఉంది. పక్షుల కువకువలు, తేనెటీగల ఝుంకారం, ఇది అది కాదు. శిశువులు, పశువులు, పాములు ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే వెదురులో కూడా నవనీతమైన వేణుగానం, అలౌకికమైన అద్భుతమైన అమూల్యమైన నాదం. ప్రపంచమంతటా ఒకటే వినోదం ఈ నాదం అంటూ కీర్తన మధురవాడి నుండి పంపిస్తున్నారండి. చాలా బాగుందండి మీ కవిత. అలాగే మన నెక్స్ట్ కవిత నిశ్శబ్దపు లోతుల్లోంచి మొదటిసారిగా ప్రాణం పోస్తుంది నాదం. ఆ నాదానికి ఒక రూపం ఇస్తూ అక్షరాల గుడి కట్టింది పదం. నాదం సృష్టికి మూలమైతే పదం భావానికి రూపం. నాదం గుండె చప్పుడైతే పదం పెదవులపై రాగం. వీణ తీగల పలికేది నాదం, కవి కలం రాసేది పదం. సంగీతపు సముద్రం సాహిత్యపు సంగీతపు సముద్రం నాదం, సాహిత్యపు శిఖరం పదం. నాదం పదం కలిసిన చోట కవితల ప్రవాహం. పదానికి ఊపిరి పోసింది నాదం, పదానికి జీవం తెచ్చింది నాదం. నాదం ప్రాణమై కదిలింది, అపురూపమై నిలిచింది అంటూ ప్రభావతి పోలాకి గ్రామం శ్రీకాకుళం జిల్లా నుండి రాశారండి. చాలా బాగుందండి. అలాగే ఇంకొకటి, పారాని పాదంపై మువ్వలు పలికే పలుకులు, నడిచే నది చేసే సవ్వడి నాదం. ప్రియురాలు పాడే పాటలో ప్రేమై పలికేది నాదం. ప్రియుడు ఆస్వాదించే ఆ అనురాగంలో చల

పైకెగే స్పందన నాదం. పాదం వేసే ప్రతి చిందుకు మూలమైనది నాదం. బ్రహ్మనాదానికి విరిసిన పుష్పంలా ప్రేమస్పర్శకు పరిమళించే మనసులా, కవి రాసిన కవితకు పొంగిన హృదయంలా, నాదం మనసు పలికే మాటకు మౌనం చెప్పే భావానికి నాదం. శ్వాసలో ఒక సంగీతం, హృదయంలో స్పందన, జీవితం వినిపించే అనంతమైన రాగం నాదం. నాదం కేవలం శబ్దం కాదు, అది ఒక అనుభూతి, అది ఒక అనురాగం, అది ఒక జీవన వేదం. నాదం మరో వేదం అంటూ వీరేంద్ర గారు వైజాగ్ నుండి పంపించారండి. చాలా బాగుంది వీరేంద్ర గారు. అలాగే ఇంకో పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

అలాగే అనంత విశ్వం ఒక మౌనరాగం. ఆ మౌనాన్ని మేల్కొలిపేది నాదం. సృష్టి లయల తొలి సంకేతం, జీవన గమనపు మధుర గీతం. గుండె గూటిలో కొట్టుకునే శ్వాస నాదం. కదిలే కాలం వినిపించే ప్రణవనాదం. సంగీత ఝరిలో పొంగే స్వరం. ప్రకృతి ఒడిలో పలికే అమృతాక్షరం. ఆది అంతం లేని పరమాత్మ రూపం. ఆత్మను పరమాత్మతో ముడివేసే దీపం. భాషకు అందని భావాల సారం. ఈ సృష్టి అంతటా నిండిన ఓంకారం అంటూ పి మహేష్ బాబు గారు బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుండి పంపిస్తున్నారండి. చాలా బాగుందండి. అలాగే నాదం అంటే శబ్దం. సంగీత ధ్వనిలో దీని స్థానం, స్థాయి, సరిగమ పద నిస, నడక మీద ఆధారపడి ఉంటుంది. ప్రణవం లేదా ఓంకార నాదం లయబద్ధమైన కదలికలో ఆదిస్వరాన్ని గానంతో, రాగంతో ఉట్టిపడే వీణాతంత్రుల స్వరం. దీనికి ఎల్లలు లేవు. అనంతకోటి జీవ చైతన్య స్వరూపమే దీని పుట్టుక, మాతృక. ఈ నాదం ప్రతి ప్రాణిని కదిలించి ఆడిస్తుంది. అనేక భావ ప్రకంపనల ప్రతిరూపం. ఈ సంగీత సాగరంలో దీని ఉనికి ఎప్పటికీ శాశ్వతమే అంటూ మానాపురం రాజా చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుండి పంపిస్తున్నారండి. చాలా బాగుందండి. అలాగే ఇంకొకటి, ఓంకార నాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు ఉదయం ప్రాణాయామం చేసి ఓంకార నాదం ఒక 11 సార్లు చేస్తే మానసిక స్వస్థత కలుగుతుంది. నాదస్వరం వింటే మనసు పులకరిస్తుంది. అలాగే మంచి సంగీతం వింటే మనసుకు సంతోషాన్ని ఇస్తుంది అంటూ కె సత్యారావు తుమ్మలపాల నుండి పంపిస్తున్నారండి. అలాగే నాదం నిశ్శబ్దం ఒడిలో పుట్టిన ఓ మధుర నాదం. మనసు తలుపు తట్టే సున్నిత భావం. వీణ తంతుల్లో పలికే ప్రేమరాగం. ప్రాణం ప్రతిక్షణం కోరుకునే మధుర గానం. గాలితో కలిసి గుండెలోకి చేరే నాదం. గత జ్ఞాపకాలను మేలుకొల్పే గీతం. కన్నీటి చుక్కలోనూ నవ్వును పూయించే మాయ. మనసుకు తెలియని భాషలో చెప్పే హృదయ గాథ. స్వరమై పలికితే అది సంగీతం. భావమై పలికితే అది అనురాగం. ఆత్మను తాకే ఆ మధుర స్పందనం, అదే జీవితానికి అందమైన నాదం అంటూ కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ బుచ్చిరాజుపాలెం ఎన్ఏడి నుండి పంపిస్తున్నారండి. అలాగే అచ్చులు హల్లులు కన్నా త్వరగా శివుని ఢమరకం నుంచి ఉద్భవించింది ఓంకార నాదం. భక్తజనం శ్రీహరి అంతరాత్మతో మమేకం చేసే సన్నిధానం గోవిందనాథం అంటూ రాఘవేంద్ర రెడ్డి, అజయ్, ప్రసాద్, రమణ, చందు కాకినాడ నుండి పంపిస్తున్నారండి. అలాగే ఆదిలో పుట్టింది ఒకే ఒక నాదం, అదే విశ్వమంతటా నిండిన ఓంకార నాదం. సృష్టికి మూలం ఆ శబ్ద తరంగం. జీవన గమనానికి అదే పరమార్థం. ఎదలో పలికే మౌనరాగాల నాదం. ఆత్మను పరమాత్మతో ముడివేసే వేదనాదం. ఆకురాలినా అదో మధురనాదం, చినుకురాలినా అదొక సంతోషనాదం. చుమ్మంటూ సాగే నాదం, కలకల్లాడే సెలయేటి నాదం. ప్రకృతి వీణపై పలికే ప్రతి స్వరం ఒక నాదం. అది అలసిన మనసుకు ఎంతో ఆహ్లాదం. పెదవులు దాటని మాటల వెనుక ఒక నాదం ఉంది. కనుపాపలు కురిపించే కన్నీటి వెనుక ఒక నాదం ఉంది. ఆలోచన సుడిగుండంలో వినిపించేది అంతర్నాదం. సత్యశోధనలో తోడు నిలిచేది ఆత్మీయ నాదం అంటూ జనకుల సత్యనారాయణమూర్తి పంపిస్తున్నారండి. ప్రసన్న కుమారు ఉమామహేశ్వర శివాలయం సుందరపల్లి నుండి పంపిస్తున్నారండి. ఓకే అండి, ఇప్పుడు మీ అందరి కోసం ఇంకో మంచి పాట వచ్చేస్తోంది, వినానందించండి.

ఈనాటి మా పదం మీ భావం మిమ్మల్ని ఎంతగానో అలరించింది అని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాతావరణ సమాచారం వింటారు. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి కొన్ని చోట్ల జల్లులు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే ఈరోజు వాల్తేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్, విశాఖపట్నంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్. ఉత్తర ఆంధ్ర మరియు యానాం తీరం పొడవున పరిసర సముద్ర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కావున జాలర్లకు వేటకు వెళ్లరాదని హెచ్చరిక.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: conflict and reaffirmed support for Palestine's rights and greater representation in international institutions. The leaders condemned the terrorist attack in Jammu and Kashmir on the 22nd of April last year in the strongest terms. BRICS members reaffirmed their commitment to combating terrorism in all its forms and manifestations. Earlier, the BRICS Summit 2026 kicked off at Bharat Mandapam in New Delhi this afternoon. Prime Minister Narendra Modi in his opening remarks proposed a BRICS continuity and implementation mechanism to ensure that the grouping's institutional momentum is maintained despite the changing chairship every year. The Prime Minister said the mechanism would enable follow-up of all initiatives and outcomes through the Troika. The Prime Minister said BRICS countries will have to work on a new and ambitious agenda for the next 20 years. The Prime Minister also proposed to establish a seafarers' emergency support network to connect the maritime authorities and diplomatic missions of relevant countries to facilitate assistance during difficult times.
1: Kya hum seafarers' emergency support network bana sakte hain? Iske madhyam se संबंधित देशों की मैरिटाइम अथॉरिटी और मिशंस को जोड़ा जाएगा. इससे डिस्ट्रेस अलर्ट्स, मेडिकल असिस्टेंस, परिवारों को सूचना तथा इवैक्यूएशन में सहयोग दिया जा सकता है.
0: Prime Minister Modi said the time has come to translate the unity and consensus among BRICS countries into concrete outcomes on the global stage. Mr. Modi said resilience, innovation, cooperation and sustainability have been India's foremost priorities as chair. Guided by these priorities, India has laid special emphasis on connecting BRICS cooperation directly with the common people. The Prime Minister noted that the Global South stands in the front row of global crises, but in the back row of decision-making. On the issue of reform in the United Nations Security Council, the Prime Minister emphasized that it can no longer be postponed. Prime Minister Narendra Modi today held a series of bilateral meetings on the sidelines of the BRICS summit. He met his Ethiopian counterpart, Dr. Abiy Ahmed Ali, Malaysian counterpart, Anwar Ibrahim, and Vietnamese counterpart, Lee Minh Hung. The leaders reviewed cooperation in trade, defense and security, people-to-people ties, and also covered regional and global issues. Mr. Modi also held talks with Abu Dhabi Crown Prince Sheikh Khalid bin Mohammed bin Zayed Al Nahyan. Both sides reiterated the importance of the India-UAE Comprehensive Strategic Partnership. And with that, we end this news bulletin.
2: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mother's bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
3: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
2: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారముంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు

0: అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలా మందికి ప్రయోజనం చేకూరుతోందని, అర్హులైన వారికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: రాష్ట్రంలో 24 సిసిబి, 26 ఐపీహెచ్ లాబొరేటరీస్, 14 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 1786 రూరల్ ఆరోగ్య మందిరాలకి 1272 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఒక్క రోజు 600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి 24 సిసిబిల్ని కేంద్రం మంజూరు చేయగా ఈ రోజు 10 వరకు ప్రారంభం చేసుకున్నాం.
0: అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ, క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 64 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
2: This journey of strengthening the health system is not only creating a health infrastructure, it is the strengthening of the architecture of infrastructure of health systems. We have inaugurated the integrated health labs at 12 places and the critical care block at 10 places. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years.
0: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవం కాపాడటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా సిద్దం చేస్తున్నామన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలబెడతామని మంత్రి వివరిస్తూ,
3: ఎన్నికల సమయంలో బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని తెలియజేయటం, మరి దాని మీదుగా 34% రిజర్వేషన్ ని మనం అమలు పరుస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో అందులో 90% ఈ 26 నెలల్లోనే మరి అమలు పరిచాం. దానితో పాటు మత్స్యకారులకు కావచ్చు, మరి గీత కార్మికులకు కావచ్చు, అంతేకాకుండా వడ్డీ సోదరులకు కావచ్చు, నావి బ్రాహ్మణులకు కావచ్చు, ఇలా చేనేతలకు కావచ్చు, బీసీలందరికీ వారికి ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియదు.
0: అనంతపురం జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోషణ్ అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు ప్రజలకు అవగాహన

0: భద్రతను కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈరోజు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణం 12వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకా కార్డుల్లో గడువు తేదీలను పరిశీలించి తదుపరి టీకా వేయాల్సిన తేదీలను పిల్లల తల్లులకు తెలియజేసి నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. రాష్టంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమ దివసే సర్వసమ్మత్య నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. ఘోషణాపత్రస్య అంగీకారః సదస్య రాష్ట్రాణాం సమన్వితానాం సంకల్పానాం కృతే స్పష్ట మార్గదర్శకః ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా మలేషియా, వియత్నాం, ఇథియోపియా ప్రధానమంత్రిభిః తథా అబుధాబీ యువరాజేన సహ ద్విపక్షీయ వార్తా సంచాలితాః. అద్య సాయం చీన రాష్ట్రపతినా షీ జిన్పింగ్ వర్యేణ సహ సంభాషణం విధీయతే. షడ్వర్షీయ స్థగనం సమాపయత చీనదేశేన అస్య మాసస్య ఏకవింశతి దినాంకాత్ గ్వాంగ్షౌ నవదెహలీ మధ్యే నియమిత యాత్రివిమానసేవాః పునః ప్రారప్స్యంతే. అపి చ మహిళా హాకీ క్రీడాయాం చీనస్య ముఖీనగరే ఆయోజితాయాం కనిష్ఠ ఏషియా చషక స్పర్ధాయాం దక్షిణ కొరియా దేశం 5-1 ఇతి అంకైః పరాభూయ భారతం అంతిమ చరణం ప్రావిశత్. अथ वार्ताः विस्तरेण. अद्य नवदेहल्याम् 18 ब्रिक्स शिखर सम्मेलने प्रधानमंत्री नरेंद्र मोदी इथियोपिया, मलेशिया, वियतनाम इत्येतेषां देशानां प्रधानमंत्रिभिः अथ अबुधाबिनः युवराजेन सह द्विपक्षीय गोष्ठीनां श्रृंखलां प्रारब्धवान्. कूटनीतिक वार्तानां अस्याम् आवृत्तौ प्रधानमंत्रिणा सर्वप्रथमं इथियोपिया देशस्य प्रधानमंत्रिणा डॉक्टर आबी अहमद अली सन्निधेन सह उच्चस्तरीय संभाषणं विहितम्. विदेश मंत्रालयेन विज्ञप्तौ संसूचितं यत् उभौ नेतारौ द्वयोः देशयोः विशेष रणनैतिक संधिं नूतनां औन्नतिं नेतुं संकल्पं गृहीतवन्तौ. गोष्ठ्यां मुख्यतया आर्थिक सहयोगस्य, रक्षा सुरक्षा संबंधानां तथा क्षमता संवर्धनस्य क्षेत्रे

0: మంచస్య స్థాపనాయాః వింశతి వర్ష పూర్తిం స్మరణీయాం విధాతుం అస్మిన్ మంచే సదస్య దేశానాం నేతృభి ద్వే స్మారక డాక చిటికే ఆధారిక రూపేణ విమోచితే. నవదెహల్యాః భారతమండపే ఆయోజ్యమానస్య అస్య శిఖర సమ్మేళనస్య సమావేశి వైశ్విక శాసనం బహుపక్షవాదస్య దృఢీకరణం చ ఇతి విషయక సత్రే స్వకీయే ఉద్ఘాటన ఉద్బోధనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ నిరంతరతా క్రియాన్వయన ప్రణాళ్యాః ఏకం క్రాంతియుగం ప్రస్తావం ఉపస్థాపితవాన్. శ్రీమోదినా సంసూచితం యత్ ప్రతివర్షం అధ్యక్షతాయాః పరివర్తనే సత్యపి సంఘస్య సంస్థాగత గతిశీలత తథా పూర్వం తిష్ఠేత్ తదర్థం ట్రైకా ప్రణాళ్యా మాధ్యమేన సర్వేషాం సంకల్పానాం నిష్పత్తీనాం చ నిరంతరం పునరీక్షణం విధాస్యతే. ప్రధానమంత్రిణా శ్రీమోదినా బలపూర్వకం ప్రోక్తం యత్ బ్రిక్స్ దేశైః ఆగామి వింశతి వర్షాణాం కృతే ఏకా నూతనా సుదృఢా మహత్వాకాంక్షి చ కార్యసూచీ రచయితవ్యా. యస్యః ఆరంభః సంఘస్య స్వకీయాత్ కార్యప్రణాళీ పరివర్తనాత్ ఏవ భవితుమర్హతి.
1: అబ్ సమయ హై కి హమ్ బ్రిక్స్ మే हमारी एकता और सहमति को वैश्विक मंच पर ठोस परिणामों में बदले. अगले 20 वर्षों के लिए हमें एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा. इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
0: ప్రధానమంత్రి కఠిన సమయే సాహాయం సుకరం కర్తుం సంబద్ధ దేశానాం సముద్రీయ ప్రాధికారిణః కూటనీతిక లక్ష్యం చ యోజయితుం సిఫేర్స్ ఆపత్కాలీన సమర్థన జాలస్య స్థాపనాయాః ప్రస్తావం అపి అకరోత్. శ్రీమోదీ అవదత్ యద్ వైశ్విక వ్యాపారే నావికానాం మహతీం యోగదానం భవతి, తథాపి కష్టకాలే తే ప్రాయః స్వసమర్థనస్య అభావం అనుభవంతి. చైనా సదర్న్స్ ఎయిర్లైన్స్ ఇత్యనేన అద్య ఉక్తం యత్ తే అస్మిన్ మాసే ఏకవింశతి దినాంకాత్ గ్వాంగ్జౌ నవదెహ్లీ నగరయోః మధ్యే నియమిత యాత్రి విమానయానాని పునః ఆరభ్య షట్ వర్షాణాం స్థగనం సమాప్యతే. వింశత్యధిక ద్విసహస్రతమే వర్షే కోవిడ్ 19 మహమార్యాః ఆరంభాత్ అనంతరం భారత చీన దేశయోః మధ్యే విమానసేవాః స్థగితాః ఆసన్. మహిళా హాకీ క్రీడాయాం చీనస్య మోకీనగరే ఆయోజితాయాం కనిష్ఠ ఏషియా చషక స్పర్ధాయాం దక్షిణ కొరియా దేశం 5-1 ఇతి అంకైః పరాభూయ భారతం అంతిమ చరణం ప్రావిశత్ ఇతి వార్తాః.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే గరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. మిక్స్డ్ మస్తీ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మిక్స్డ్ మస్తీలో మనం ఏం చేద్దామంటే, ఓ పని చేద్దాం, ఫ్రెండ్ మీద కానీ ఫ్రెండ్షిప్ మీద కానీ సాంగ్స్ ఏమైనా పాడాలన్నమాట. అంటే స్నేహితుడి గురించి కానీ స్నేహం గురించి కానీ, ఫ్రెండ్ అంటే అదే మీనింగ్ కదా, వాటి థీమ్ తీసుకొని పాటలు పాడాలన్నమాట. కాకపోతే శ్రోతలకి ఒక చిన్న విజ్ఞప్తి, అదేంటంటే కేవలం 4 లైన్లు మాత్రమే పాడండి. ఎందుకంటే మిగతా శ్రోతలకి మనం ఒక అవకాశం ఇవ్వాలి కదా. సరే, ఇప్పుడు ఒక చక్కని పాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అన్నమాట.

అలాగే మా మిక్సర్ బస్తీలో పాల్గొనాలి అనుకుంటే మాకు ఫోన్ చేయాల్సిన మా నెంబర్స్ 0891 272724, 0891 272728 అనమాట.

0: అలాగే మన మిక్సర్ మస్తీలో మన ఫస్ట్ కలర్ ఎవరో చూసేద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు,
1: అవునండి.
0: మరి ఈరోజు విన్నారా టాపిక్ ఏంటో?
1: విన్నామండి.
0: అయితే ఎక్కువ పాడకుండా కొంచెం 2 నుండి 4 లైన్లో ఫ్రెండ్ మీద కాని
1: ఓకే అండి,
0: ఫ్రెండ్షిప్ మీద
1: ఓకే
0: కాని.
1: అండి. ఎక్కువ మాకు రాదు కానీ.
0: అలా కాదండి, అంటే వెనకాల ఇంకా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా,
1: అలాగే అలాగే
0: అందుకని అంతే.
1: ఓకే అండి.
0: పడేయండి.
1: స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం.

0: మనుల పంటలు దొరుకుతాయి, బాధలను ప్రేమించు బాయి. అంతేనండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, చాలా బాగా పాడారు.
0: ఓకే అండి,
1: ఓకే అండి. మరి మన నెక్స్ట్ కాలర్ కూడా. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్. గాయత్రి మేడం గారు నమస్తే.
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: రాధా. ఫ్రమ్
1: రాధా గారు. మరి పాడేయండి రాధా గారు.

0: చాలా
1: థ్యాంక్
0: బాగుందండి
1: యూ
0: రాజుగారు. థ్యాంక్ యూ అండి,
1: థ్యాంక్ యూ
0: థ్యాంక్ యూ
1: థ్యాంక్
0: ఫర్
1: యూ.
0: కాలింగ్. అలాగే మన నెక్స్ట్ కాలర్ కూడా ఎవరో చూసేద్దాం. హలో,
1: మీరు మాట్లాడుతున్నారు.
0: కట్ అయిపోయిందండి. సో ఫోను సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి కాల్ చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో,
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేడం, ఫ్రెండ్షిప్ డే గురించి పాడమంటున్నారు, విన్నా వింటున్నాను.
0: ఓకే,
1: నా పేరు సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగళూరు.
0: సుబ్రహ్మణ్యం గారు పాడేయండి.
1: ఫ్రెండ్స్, నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, దీని పేరే ఫ్రెండ్షిప్ డే. ఉందండి మేడం, ఉన్నదొకటే జిందగీలో. థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అలాగే మీకోసం ఇంకో మంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.
2: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: కాకినాడ.
1: నాగమణి గారు కాకినాడ నుండి.
0: ఎస్ మేడం.
1: ఓకే, ఇవాళ మరి విన్నారా అండి?
0: మేడం ఏమి వినలేదు, నాకు మీరు చెప్పాలి ఇప్పుడు.
1: చెప్పాలా? సరే,
0: అంతే
1: దాన్నే ఉంది. ఫ్రెండ్ మీద కానీ ఫ్రెండ్షిప్ మీద కానీ ఏదైనా పాట.
0: ఓకే మేడం. అయితే
1: ఎక్కువ వద్దు, 2 నుండి 4 లైన్లు పాడదాం.
0: అలాగే అలాగే ఎక్కువ పాడను.
1: అంటే మన నెక్స్ట్ కాలర్స్ కూడా మనం అవకాశం.

0: ఓకే మేడం, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
0: ఓకే మేడం, బాయ్
1: ఓకే
0: బాయ్.
1: అండి, బాయ్. ఏమన్నా నెక్స్ట్ కాలర్ కూడా ఏం పాట పాడతారో వినేద్దాం. హలో,
2: మలపురం ఏరియా దుర్గా మాట్లాడుతున్నాం.
1: ఏంటండి మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి.
2: మౌకాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు గోపి.
1: గోపి గారు.
2: అవునండి.
1: ఓకే, మరి ఇవాళ విన్నారా?
2: విన్నాను మేడం.
1: మరి పాడేయండి అయితే.
2: కాకపోతే ముందు కాలర్ నా పాట ముందు కాలర్ తీసుకున్నారు, కాకపోతే చిన్న మొక్క పాడేస్తాను.
1: ఓకే అండి.
2: ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఈనాడు చేతి జన్మ ఫలం, ఆ రోజులు ఆ రోజులు రావేలా. థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్. హలో,
3: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
3: శిరీష ఫ్రమ్ నాయక్ తోట.
1: శిరీష గారు,
3: హా,
1: మరి విన్నారా ఇవాళ టాపిక్?
3: ఆ విన్నానండి.
1: మరి పాడేయండి అయితే.
3: ఓకే. పాదమిటుపోతున్నా పైన మిందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలున్నా నేను లేనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులు నే తుడిచిన నేస్తమా. థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే, మరి మరిన్ని కాల్స్ తీసుకునే ముందు ఇంకో మంచి పాట వచ్చిస్తోంది, విని ఎంజాయ్ చేద్దామండి.

0: ఇప్పుడు మన మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో చిన్న వాణిజ్య విరామం తీసుకుందాం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మిక్స్డ్ మస్తీ. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఏం పాడతారో వినేద్దాం. హలో.
4: హలో అండి.
0: హలో అండి.
4: గాయత్రి గారు
0: చెప్పండి, మీ పేరు?
4: నా పేరు అగ్ర త్రినాద్ అండి.
0: త్రినాద్ గారు
4: చిన్నమ్మ వారు వీడండి.
0: చెప్పండి, మరి విన్నారా ఇవాళ టాపిక్ ఏంటో?
4: అడ్వాన్స్ గా ముందుగా విశ్వ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
4: మీ ఆర్జన్ అందరికి కూడా
0: థ్యాంక్ యూ అండి.
4: పాట పాడతాను, కొంచెం మరి వేరే పాట పాడతానండి.
0: వేరే పాట? ఓకే పాడండి.
4: దివి నుండి భూమికి దిగి వచ్చే పారిజాతమే నీవై నీవై, గుడిలో ప్రతిమా వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై, గుడిలో ప్రతిమా వచ్చింది కోటి ప్రభలతో నీవై నీవై.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
4: ఉండి భూమికి దిగి వచ్చి పారిజాతం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
4: థ్యాంక్ యూ అండి,
0: థ్యాంక్ యూ. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరో కూడా చూసేద్దాం. హలో.
5: హలో.
0: హలో, మీ పేరండి?
5: నా పేరు శ్రీనిబాబు అండి, గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: శ్రీనిబాబు గారు
5: పాడతాను మేడం.
0: పాడేయండి.
5: ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా,

0: మగలరా.
1: ఏ పుణ్యం చేశాను నేను నీ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైన నీ చెలి నిర్మణం తీరేనా. నీకు సేవ చేసేందుకైనా మరో జన్మ కోరుకోనా, స్నేహానికి చెలి కాడ దోస్తీకి సరి జోడ, ఏళ్ళె దిగిన పసివాడ ఎన్నటికీ నిన్ను వీడ. అంతే మేడం,
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అలాగే మన నెక్స్ట్ కాలర్ కూడా ఎవరో చూసేద్దాం, ఏం పాడతారో వినేద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం. లారెల్ సర్వాడ.
0: గుడ్ ఈవినింగ్ అండి.
2: లారెల్ సర్వాడ్ మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి, మరి విన్నారా మీ టాపిక్?
2: పాడతానండి.

ఇదండి ఈనాడు మిక్స్డ్ మస్తీ కార్యక్రమం. మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ మళ్ళీ మరో మంచి మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 తెలుగు సినిమా పాటలు వింటారు. 7:45 మెలోడీ మ్యాచ్ కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:00 న్యూస్ at 9 వెనువెంటనే స్పాట్ లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమం వింటారు. 11:00 హిందీలో వార్తలు వింటారు. వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 రేపటి ప్రసార విశేషాలు వాతావరణ సమాచారం వింటారు. 11:13 కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవండి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్యదేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
1: బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కా డ్రాఫ్ట్ ప్రస్తుత హై. ఇస్మే హమారీ చర్చాఓ కా సార్ ప్రముఖ వైశ్విక్ ఔర్ క్షేత్రీయ విషయం పర్ హమారీ దృష్టికోణ షామిల్ హై. సాథ్ హీ బ్రిక్స్ కోఆపరేషన్ కో ఔర్ సుదృఢ్ కర్నే కీ ప్రాథమికతా సమాహిత హై. మై డిక్లరేషన్ కో అడాప్ట్ కర్నే కా ప్రస్తావ్ రఖతా హూ. కిసీ సదస్య కీ ఔర్ సే ఆపత్తి వ్యక్త నహీ కీ గయీ హై. న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 కో సర్వసమ్మతి సే అడాప్ట్ కియా జాతా హై.
0: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
1: అబ్ సమయ హై కి హమ్

0: ब्रिक्स में हमारी एकता और सहमति को वैश्विक मंच पर ठोस परिणामों में बदले। अगले 20 वर्षों के लिए हमें एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा। इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी। ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए।
1: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: This pandemic was converted into an opportunity, and keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
1: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యక్షులు, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చెలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ది, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునః పరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు, వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరి జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సీఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం

అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాఘడి పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాఘడి గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే టీ20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్టంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ భాషల్లో కలుద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది ఆలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఇప్పుడు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మీకోసం ఒక మంచి పాట.

దూకుడు చిత్రం నుంచి రాహుల్ నంబియార్ పాడిన పాట విన్నారు కదండి. అయితే ఈ దూకుడు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో యాక్షన్, ఎమోషన్, అల్టిమేట్ కామెడీ కలయికతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, ఆయన ఎనర్జీ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. కాగా బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్స్ కూడా ఈ సినిమాకు మరింత ప్లస్ పాయింట్గా నిలిచాయి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

ఆరెంజ్ చిత్రం నుంచి కారుణ్య రెనీనా రెడ్డి పాడిన పాట విన్నారు కదండి. అలాగే ఈ చిత్రం 2010లో రామ్ చరణ్ జెనీలియా కాంబినేషన్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిందండి. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ అందించిన సంగీతం ఒక పెద్ద అసెట్గా చెప్పచ్చు. అలాగే మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం నుంచి రమ్య బెహ్రా పాడిన పాట విన్నారు. అలాగే ఈ చిత్రం 2016లో విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సూపర్ న్యాచురల్ రొమాంటిక్ థ్రిల్లర్గా రిలీజ్ అయిందన్నమాట. వినూత్నమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే దీనికి హైలైట్స్ అని చెప్పచ్చు. అలాగే మీకోసం ఇంకో మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

కుర్రాడు చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట విన్నారు. అయితే ఈ కుర్రాడు 2009లో వరుణ్ సందేశ్, నేహ శర్మ ప్రధాన పాత్రలో గుండం సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇది తమిళంలో ధనుష్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా పొల్లాదవన్కు అధికారిక రీమేక్ అన్నమాట. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

ఇష్క్ చిత్రం నుంచి హరిహరన్ సైంధవి పాడిన పాట విన్నారు. ఈ చిత్రం నితిన్ నిత్యమేనన్ ప్రధాన పాత్రలో విక్రమ్ కె కుమార్ గారి దర్శకత్వంలో వచ్చిందనమాట. దీనికి అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం ఒక పెద్ద అసెట్గా చెప్పుకోవచ్చు. అలాగే మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తోంది, విని ఆనందించండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మెలోడీ మ్యాచ్ కార్యక్రమానికి స్వాగతం. రాత్రి పడుకున్న నిద్ర పట్టడం లేదా? ఉదయం లేవగానే ఇంకా అలసటిగానే అనిపిస్తోందా? మంచి నిద్ర మన శరీరానికే కాదు, మన మనసుకు కూడా చాలా అవసరం. రోజంతా మనం యాక్టివ్గా ఉండాలంటే రాత్రి నిద్ర సరిగ్గా ఉండాలి. అందుకే పడుకునే ముందు కొన్ని చిన్న చిన్న అలవాట్లను పాటించడం మంచిది. అవేంటంటే, ప్రతిరోజు వీలైనంత వరకు ఒకే సమయానికి పడుకొని ఒకే సమయానికి నిద్ర లేవడానికి ప్రయత్నించండి. పడుకునే ముందు ఫోన్, టీవీ వంటి వాటికి కాస్త దూరంగా ఉండండి. సాయంత్రం తర్వాత టీ, కాఫీ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వచ్చిస్తుంది, విని ఆనందించండి.

0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియ, ప్రేమతో నీకు
1: నీకు
0: నే
1: రాసే
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే అనరా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

అలాగే మంచి నిద్ర పట్టాలంటే పడుకునే గది ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా నిద్ర రాకపోతే ఫోన్ పట్టుకోవడం కాకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. చిన్న చిన్న మంచి అలవాట్లే మంచి నిద్రకు మొదటి అడుగు. పడుకునే ముందు కొద్దిసేపు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. దానికి పుస్తకం చదవడం, మెల్లని సంగీతం అంటే సాఫ్ట్ మ్యూజిక్ వినడం, కొన్ని నిమిషాలు డీప్ బ్రీతింగ్ చేయడం లాంటివి అలవాటు చేసుకోవడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

అలాగే పగటిపూట కాసేపు శారీరకంగా చురుగ్గా ఉండడం కూడా రాత్రి మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. చిన్న నడకైనా సరే రోజువారీ అలవాట్లో భాగంగా చేసుకుంటే శరీరం రిలాక్స్ అయ్యి నిద్రకు సిద్ధమవుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వినాలని.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలని న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సదస్సులో తొలిరోజు సమావేశ ముగింపులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ఈ డిక్లరేషన్ బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని నరేంద్రమోదీ మాట్లాడుతూ చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని నరేంద్రమోదీ అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక హై. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలకు నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలుండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించడంలో తగిన పాత్ర ఉండాలని నరేంద్రమోదీ స్పష్టం చేస్తూ,
1: अब और टाला नहीं जा सकता. इसके पर टैक्स बेस्ड नेगोशिएशंस को निश्चित समय सीमा और स्पष्ट परिणाम से जोड़ना होगा. उसी तरह फाइनेंशियल इंस्टीट्यूशंस में वोटिंग पावर, लीडरशिप पोजीशंस और पॉलिसी प्रायोरिटीज आज की इकोनॉमिक रियलिटीज के अनुसार होनी चाहिए.
0: సముద్రయాన కార్మికులకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ సీఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. సదస్సు ప్రారంభ ప్రసంగంలో నరేంద్రమోదీ మాట్లాడుతూ, సముద్రయాన కార్మికులు ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన సేవలు అందిస్తున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో వారికి తగిన సహాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత దేశాల సముద్ర వ్యవహారాల అధికారులు దౌత్య కార్యాలయాలను అనుసంధానించడం ద్వారా ఈ నెట్వర్క్ సహాయపడుతుందని

0: నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: సీ ఫేరర్స్ కా వైశ్విక వ్యాపార మే బహుత్ బడా యోగదాన్ హై కింతు అక్సర్ ముష్కిల్ సమయ మే ఉన్హే సహారే కి కమీ మహసూస్ హోతీ హై మేరా ప్రస్తావ్ హై కి క్యా హమ్ సీ ఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ బనా సక్తే హై ఇస్కే మాధ్యమ్ సే సంబంధిత దేశో కి మెరిటైమ్ అథారిటీ ఆర్ మిషన్స్ కో జోడా జాయేగా ఇస్సే డిస్ట్రెస్ అలర్ట్స్ మెడికల్ అసిస్టెన్స్ పరివారో కో సూచనా తథా ఇవాకుయేషన్ మే సహయోగ్ దియా జా సక్తా హై.
0: భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా దేశ ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాలలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక అభివృద్దికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్న బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ క్రీడారంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ చేసిన రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు తెలిపింది. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, అలాగే క్రీడా వస్తువుల తయారీదారుల కోసం క్రీడా సామగ్రి తయారీదారుల సదస్సు నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ సదస్సు 2026లో నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ ఉన్నత విద్యా పరిశోధన సంస్థల్లో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా రూపొందించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఎక్స్పోకు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్లో ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. భారత్ ఆవిష్కరణల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
2: India's innovation ecosystem has grown rapidly. The journey of Bharat Innovates has already created global impact. At its maiden global showcase in Nice, as India leads the BRICS chairship, we remain committed to building a stronger partnership in research, innovation and entrepreneurship from lab to market, from India to world.
0: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తం 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఉక్కు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించే ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే కంకరగా మార్చే స్వదేశీ సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు. స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో రహదారి నిర్మాణ వ్యయాన్ని సుమారు 40% వరకు తగ్గించవచ్చని, సంప్రదాయ రోడ్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బలం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్ఎల్ రేపు అన్ని మెట్రో మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు సకాలంలో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డీఎంఆర్సీ సూచించింది. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. చైనాలోని మోకీలో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో చైనా, జపాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. 2023-24లో వరుసగా టైటిల్లు సాధించిన భారత్ 3వ టైటిల్ కోసం మహిళల జూనియర్ ఆసియా కప్ బరిలో నిలిచింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది. సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటివరకు ఆడిన 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారత్, చైనా మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి గ్వాంగ్జౌ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఈరోజు ప్రకటించింది. దాదాపు

6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో భారత విమానయాన సంస్థ ఇండిగో షాంఘై కోల్కతా మధ్య రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించింది. యూదుల నూతన సంవత్సరం రోష్ హసానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, నిరంతర పురోగతిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలి రోజు సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు చిత్ర గీతం వింటారు. బొబ్బలి పులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

తర్వాత అభిలాష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి.

తర్వాత గూడు పొటాని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు, రచన దాశరథి.

తర్వాత సుఖదుఖాలు చిత్రం నుంచి పి సుశీలా పాండ్ పాట వింటారు. రచన దేవులపల్లి కృష్ణ శాస్త్రి.

చివరిగా పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా పాండ్ పాట వింటారు. రచన వేటూరి సుందరరామ్మూర్తి.

0: నుంచి ప్రసారాలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే కిరణ్ శర్మ.
2: भारत की अध्यक्षता में नई दिल्ली के भारत मंडपम में जारी 18

ఆదిత్య హృదయం తర్వాత సన్నతి గీతాలు 6:30 చెందన బైబుల్ సూక్తులు వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ షారోన్ కుమార్ గోవాడ. 6:30 పొలం పనులు పంటల్లో సమగ్ర యాజమాన్యం అంటే గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందంట ఆమెని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 7:20 ఉదయ సమయరాల్లో నేటి మాట విప్లవ వీరుడు జితేంద్రనాథ్ దాస్ గారి వర్ధంత సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటారు. తర్వాత తెలుగులో నాటక సినీ రచయిత ఆచార్య ఆత్రేయ గారి వర్ధంత సందర్భంగా ఆయన జీవిత విశేషాలు. తర్వాత లేఖావళి కార్యక్రమంపై మీ స్పందనకు పోస్ట్ కార్డ్ లేదా ఈమెయిల్ aarpcvsp@gmail.comకి లేదా వాట్సాప్ నంబర్ 7416172999 ద్వారా కూడా తెలియజేయవచ్చు. తర్వాత పుష్పాంజలి సమాచార వాణి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:30 అనుసంధాన కర్ణాటక సంగీత కచేరి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 9:30 పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు శ్రోతలు కోరిన పాటలు ఫోన్ ద్వారా వినవచ్చు. ఉదయం 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 12:40 భక్తి సంగీతం శ్రీ ఎంఎస్వీసీఎన్ఎస్ జ్వాలాప్రసాద్ గారు పాడిన భక్తి గీతాలు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వైలిన్, శ్రీ పురణం రవీంద్రుడు మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి డి నాగజ్యోతి గారి స్వీయ కవితలు వింటారు. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో శృతిరంజని మ్యూజిక్ క్లాసిక్ విద్యార్థుల కథప కార్యక్రమం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యా రాగాలు మెలోడీ తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరంలో ముందుగా ఫిట్నెస్ మంత్ర, తర్వాత వికాసం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, తర్వాత ప్రేరణ, అనంతరం వ్యక్తిత్వం. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా భూక మతాలకు తగ్గ వ్యవసాయ యాంత్రీకరణ గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జిఎస్ రాయ్ గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం. 7:30 వ్యవసాయ సమాచారం యాప్ ద్వారా మాత్రమే ప్రసారం. 7:30 నుంచి 8:30 వరకు 2026 మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్కు సంబంధించిన హిందీ మరియు ఇంగ్లీష్ ఆఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ప్రసారం రేడియో సెట్లలో మాత్రమే. అనంతరం 9:15 రేడియో సెట్లలో మ్యాచ్ పూర్తయ్యే వరకు ప్రసారం కొనసాగుతుంది. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫీచర్ ఇంగ్లీష్లో యాప్ ద్వారా మాత్రమే వింటారు. రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ, సుమిత్ సింగ్ పాదం సితార్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇది యాప్ ద్వారా మాత్రమే ప్రసారం అవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 16.3 సెంటీమీటర్లుగా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం 16.4 డిగ్రీల సెంటీమీటర్లుగా నమోదైంది. స్థానిక వాతావరణము మంచు లేదా మసుగుతో కూడిన వాతావరణం నమోదైంది. అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు.

మత్స్యకారులకు హెచ్చరిక. దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ప్రాంతం కొనసాగుతుంది. ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వ్యాయామ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మరియు యానం పరిసరాల ప్రాంతాలలో ఉరుములు ఎదురుగాలులతో కూడిన వాతావరణం ఉండవచ్చు. బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల మరియు వీచే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో 45 నుంచి 55 కిలోమీటర్లు అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లకూడదని జాగ్రత్త వహించాలి. శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ 12వ తారీఖు నుంచి ఈరోజు నుంచి 14వ తారీఖు మధ్య 0.7 to 0.8 మిల్లీమీటర్ల వరకు అలలు వచ్చే అవకాశం. పడవలు అత్యంత జాగ్రత్తగా నడపాలి. అలాగే సముద్ర ప్రవాహ హెచ్చరికలు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా నెల్లూరు తీర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ప్రవాహం సుమారు 1.0 to 1.5 మిల్లీ సెంటీమీటర్లు ఉండవచ్చు. హార్బర్ మరియు సముద్ర కార్యకలాపాలలో జాగ్రత్త అవసరము. ముఖ్యంగా సముద్రంలో అలలు గాలులు బలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్లకుండా అధికారులు సూచనలు పాటించడం మంచిది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. నిలయముల సమయం 11:17 కావస్తుంది. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్స్ అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం ప్రసారాలు వినవచ్చు. సెలవు. నమస్కారం. జై హింద్.